శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 MHz మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 29వ తేదీ శుక్రవారం, నిలయంలో సమయం 5:58 దాటి 58 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తోమస్తాన్బి. అంతర్రాష్ట్ర జల వివాదాలను సహకార ధోరణితో పరిష్కరించుకోవాలని రాష్టాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. సకాలంలో అనుమతులు, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ ద్వారా ఈ సమస్యలను అధిగమించాలని అన్నారు. ఈ విషయంలో కెన్ బెట్వా ప్రాజెక్టు ఒక నమూనాగా నిలవాలని చెప్పారు. కెన్ బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు సహా ఆయా రాష్టాల్లో 30,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులపై ప్రధాని సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబరు, MyGOV.in వెబ్సైట్, నరేంద్ర మోదీ యాప్కు ఈ రోజు వరకు పంపవచ్చు. జూన్ 12వ తేదీ వరకు విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ గుడి ఘాట్ రోడ్ను మరమ్మతుల దృష్ట్యా మూసివేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కనకదుర్గ నగర్ వైపు లిఫ్ట్ మార్గంలో అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. రానున్న 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు, నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతం, నైరుతి, తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 9న రాష్ట వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు సీపీఎం రాష్ట కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజయవాడలోని సీపీఎం రాష్ట కార్యాలయంలో నిన్న ఆయన మాట్లాడుతూ ఇంధన ధరల పెంపును నిరసిస్తూ రాష్ట వ్యాప్తంగా కరపత్రాల పంపిణీ, సమావేశాలు, సదస్సులు చేపడతామని తెలిపారు. పెట్రోల్ ధరల పెంపు కారణంగా హమాలీలు, చిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, ముడిచమురు ధరలు పెరిగినప్పుడు పన్నులు తగ్గించుకుని ప్రజలపై భారం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏలూరు జిల్లా పెద్దవేగి మండలం దిబ్బగూడెం లక్ష్మీపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విస్తరణలో భాగంగా నవధాన్యాల విత్తనాల ప్రాముఖ్యత, సీడ్ పెల్టైజేషన్ విధానంపై రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల్లో వర్షాభావాన్ని ఎదుర్కొని పంటలను రక్షించుకోవాలంటే ప్రతి రైతు నవధాన్యాల విత్తనాలను గోమయం మట్టి మిశ్రమంతో విత్తన గుళికలుగా తయారు చేసి తమ పొలాల్లో చల్లుకోవాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో పార్వతీపురం మన్యం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న సమయంలో అకాల గాలులు, పిడుగులతో కూడిన వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని విద్యుత్ శాఖ తెలిపింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు పార్వతీపురం సర్కిల్ పరిధిలో ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ కె మల్లికార్జునరావు వెల్లడించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోల సమయం 6:04 దాటి 27 సెకండ్లు కావస్తుంది. వందన భక్తి గీతాల కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అమలును సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు.

0: అన్నారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దుబే, నవీన్ కుమార్ కార్యదర్శి శీష్ రామ్ నిన్న విజయవాడ చేరుకున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారికి కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, రాష్ట అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. ఎన్నికల జాబితా నిర్వహణలో పారదర్శకత, ఖచ్చితత్వం, సమర్థవంతమైన విధానాల అమలుపై సంబంధిత అధికారులతో ఈరోజు విజయవాడలో సమావేశమై చర్చించనున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాజీపేట రైల్వే యూనిట్ పురోగతిపై ఢిల్లీలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలో కాజీపేట కేంద్రంలో ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో ఈ యూనిట్లో 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. కొత్త ఇంటర్సిటీ రైళ్లు ఆధునిక సౌకర్యాలతో రూపొందనున్నాయని, ఈ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఏక్వారంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, ఎగుమతుల సవాళ్లపై మత్స్యశాఖ అధికారులతో దృశ్య మాధ్యమ విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రొయ్యల మేత ధరల పెంపు రైతులపై ప్రభావం చూపడంతో ఏక్వా పరిశ్రమ ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిశ్రమ స్థిరంగా కొనసాగేందుకు మెరుగైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో అత్యాధునిక శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. 127 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ విభాగంలో 600 పడకలు, 10 ఆపరేషన్ థియేటర్లు సిద్దం చేసినట్లు వెల్లడించారు. మహిళలు, గర్భిణీలు, నవజాత శిశువులు, చిన్నారులకు ఉచితంగా ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. గర్భిణీలకు అవసరమైన క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా ఇక్కడే నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు వనరుల విలువ పెరగడంతో పాటు ఇంధన భద్రత, పారిశ్రామిక వినియోగం, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టును త్వరగా అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలని పేర్కొంటూ,
1: తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టు పెట్టాలా. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 42% ఉంది, అందులో 51% తెలంగాణ ప్రభుత్వం సింగరేణిలో ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెలంగాణలో కూడా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు సింగరేణి పెట్టినట్లయితే సింగరేణికి చాలా లాభదాయకంగా ఉంటుంది. కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు పెట్టినట్లయితే సింగరేణి కార్మికులకు, ప్రాజెక్టుకు లాభం చేకూరే అవకాశం.

ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, యువత వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో యువతతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధ, ఏఐ, క్వాంటం సాంకేతికత, ఆటోమేటివ్ పునరుత్పాదక శక్తి రంగాల్లో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని, గూగుల్ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని

0: ఏలూరు జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అందిన ఆర్థిక సహాయంతో సొంత ఇల్లు కట్టుకోగలిగామని ఏలూరుకు చెందిన వసుంధరాదేవి తెలిపారు.
1: గత 12 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొన్ని లక్షల ఇళ్లు దేశవ్యాప్తంగా కట్టడం చేత దాదాపు భాగంగా నేను కూడా ప్రధానమంత్రి ఇల్లు కట్టుకుని ఇవాళ మేము భార్యాపిల్లలతో హాయిగా ఉంటున్నాం. మోడీ గారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా పేదవాళ్ళకి న్యాయం జరిగే విధంగానే కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. వారికి నా తరఫున మా కుటుంబం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.
0: అలాగే పీఎం కిసాన్ యోజన ద్వారా అందించే నగదు సహాయం పంటల సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని లబ్ధి పొందిన రైతు రమేష్ పేర్కొన్నారు.
2: ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద మాకు ప్రతి 3 నెలలకు ఒకసారి 22 విడతల వారీగా మాకు డబ్బులు పడినాయి. ఇది రైతుకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. దీని ద్వారా మోడీ గారు ధన్యవాదాలు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1780 టోల్ ఫ్రీ నంబరు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. వాతావరణం. ఉత్తర జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఉత్తర దక్షిణ ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 1-2 చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. నిన్న రాష్టంలోని మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 45.2, ఏలూరు జిల్లా ధర్మాజిగూడెంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ఈరోజు 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 152 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు రాష్టంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్టంలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని కూడా పేర్కొంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నామని తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రులు నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ కార్యాలయ భవనం, యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం పనులను నిన్న పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీలో చేపట్టే ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే నగరంగా ఫ్యూచర్ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అమలును పరీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్టంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
3: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
3: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
3: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
4: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
6: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
7: ఆ, ఏదో బాగానే ఉన్నానులే.
6: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
7: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
6: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
7: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
6: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
7: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
6: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
7: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
6: ఆఫ్ కోర్స్.
8: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
5: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
4: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
5: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
4: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
5: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
6: స్టూడియోల సమయం 7 గంటల 4 నిమిషాలు దాటి 58 సెకండ్లు కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్

0: లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ప్రపంచస్థాయి వేడుకల్లో ఉపరాష్టపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్టపతి కర్ణాటకలోని బెల్తంగళిలో సిరి ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కేరళను సందర్శించి కొట్టాయంలో దీపికా మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న న్యూఢిల్లీలో సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల అనంతర ప్రక్రియలకు సంబంధించిన అంశాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమాపేశం నిర్వహించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పారదర్శకంగా విద్యార్థులకు అనుకూలమైన రీతిలో పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని పునరుద్ఘాటించారు. ఏవైనా లోపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సైప్రస్ లో జరిగిన ఈయు విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విధానపరమైన అంశాలపై, ముఖ్యంగా పశ్చిమాసియా, ఆ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ ప్రభావంపై ఈ చర్చలు ప్రధానంగా జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశం సందర్భంగా డాక్టర్ జయశంకర్ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ బిన్ అబ్దుల్లా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రే సిబిహా, స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయల్తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలు ఇతర యూరోపియన్ యూనియన్ మంత్రులతో ఆయన జరిపిన సంభాషణలు, ద్వైపాక్షిక సంబంధాలు, విస్తృత ప్రాంతీయ పరిణామాలపై పరస్పర దృక్పథాలను పంచుకోవడానికి మంచి అవకాశం కల్పించాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో ఏ పేదవారు పూరి గుడిసెల్లో నివసించకూడదనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3.91 కోట్ల ఇళ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
1: और उसके लिए 2016 से ही प्रधानमंत्री आवास योजना ग्रामीण के माध्यम से हर आवासहीन को पक्का मकान उपलब्ध कराने का अभियान चल रहा है. ग्रामीण क्षेत्र में हमने 3,91,00,000 घरों को मंजूरी दी और उनमें से 3,05,00,000 से ज्यादा पूरे हो गए.
0: प्रधानमंत्री नरेंद्र मोदी निन्ना न्यूडिल्ली लो गिरिजन सुरक्षा मंच प्रतिनिधुलतो समावेशमय्यारु. గిరిజన సమాజం పట్ల వారికున్న అంకితభావం నిజంగా అభినందనీయమని మోదీ కొనియాడారు. గిరిజన తెగల అభివృద్ది, వారి సాధికారతకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో అర్థవంతమైన చర్చలు జరిగాయని మోదీ చెప్పారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ హ్లైంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యు మిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా రానుంది. మిన్ ఆంగ్ అధ్యక్షుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యకులు జూన్ 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమాపేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యుమిన్ ఆంగ్ బోధగయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఈరోజు నుండి వాయువ్య భారత్లోని పలు ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ అఖిల్ శ్రీవాత్సవ ఆకాశవాణితో మాట్లాడుతూ, రాబోయే 3 రోజుల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న వడగాల్పుల తీవ్రత నుండి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు.
2: जो हीट वेव कंडीशन उत्तर पश्चिम भारत, मध्य भारत का लगा हुआ पूर्वी भारत और दक्षिण पश्चिम भारत कुछ समय कंटिन्यू चल रही थी, उसमें आज के बाद से कमी होने की संभावना है. थंडरस्टॉर्म एक्टिविटी का एक्सपेक्टेशन है जो कि मॉडरेट टू सीवियर कैटेगरी का हो सकता है, और नॉर्थ वेस्ट इंडिया, सेंट्रल इंडिया और जो पूर्वी भारत है उसमें 28 से 31 तारीख के बीच में चेतावनी जारी की गई है. अधिकतम तापमान में भी 6 से 8 डिग्री सेंटीग्रेड तक की गिरावट हो सकती है और हीट वेव कंडीशन से राहत मिलने की पूर्वानुमान जारी किया गया.
0: అహ్మదాబాద్లో నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ క్రీడల సన్నాహాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సింఘ్వీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అమిత్ షా, దేశంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను, అత్యాధునిక శిక్షణా సౌకర్యాలను ప్రభుత్వం విస్తరిస్తోందని పేర్కొన్నారు. అహ్మదాబాద్లో ప్రతిపాదించిన అంతర్జాతీయ క్రీడా పోటీలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా సౌకర్యాలను అభివృద్ది చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే క్రీడా మౌలిక సదుపాయాలు, దానికి సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశాలు నిర్వహించినట్టు వివరించారు. అహ్మదాబాద్ నగరం 2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనుండగా, 2036 ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం అధికారికంగా బిడ్ను దాఖలు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి చవిచూడగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి క్వాలిఫైయర్ 2కు చేరుకుంది. వియత్నాంలోని దానాంగ్లో జరిగిన 2026 అండర్-23 ఆసియా ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారతీయ రెజ్లర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ఛాంపియన్షిప్లో పురుషుల ఫ్రీస్టైల్, మహిళల రెజ్లింగ్ జట్లు టీమ్ టైటిల్స్ గెలుచుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యకులు యుమిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
3: స్టూడియోలో సమయం 7:15 దాటి 9 సెకండ్లుగా వస్తుంది. భగవద్గీత పారాయణం వింటారు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 25వ శ్లోకం అను

అనుబంధం, రాబోయే లాభ నష్టాలను, క్షయం, ఉన్న శక్తి ధనాదుల నష్టాలను, హింసాం, తనకు ఇతరులకు కలిగే పీడను చ, మరియు పౌరుషం, తన యొక్క సామర్థ్యాన్ని అనపేక్ష ఆలోచించుకోకుండా, మోహాత్ అవివేకం వల్ల, యత్ కర్మ ఏ శాస్త్రవిహిత కర్మ ఆరభ్యతే మొదలు పెట్టబడుతున్నదో, తత్ అట్టి కర్మ తామసం ఉచ్యతే తమోగుణజన్యమని చెప్పబడుతోంది.

అర్జున, కొందరు ఫలకామన, కీర్తికామన వంటి ఆవేశాలతో గొప్ప పనులు మొదలు పెడతారు. ఈ కార్యం వల్ల రాబోయే కష్ట నష్టాలు ఏమిటి? దీనివల్ల తనకున్న ఆస్తులు గాని శారీరకాది శక్తులు గాని క్షీణించిపోతాయా అని ఆలోచించుకోరు. అసలు తమ తాహతు ఎంత అని కూడా చూసుకోరు. మొదలు పెట్టిన పని పూర్తవుతుందా కాదా అని కూడా ముందుగా ఆలోచించుకోరు. ఇలాంటి అవివేకపూర్వకమైన కర్మలన్నీ శాస్త్రవిహితాలైనా సరే తమోగుణజన్యాలే. ఇవి నీ దగ్గర ఉంటే తొలగించుకో అర్జున. సాత్విక, రాజసిక, తామసిక కర్మలను గురించి చెప్పిన ఈ మూడు శ్లోకాలలో ఒక్కొక్క దానిలోనూ మూడో నాలుగో షరతులు చెప్పారు. ఒకనొక కర్మ సాత్వికమో, రాజసికమో, తామసికమో కావడానికి ఈ శ్లోకంలో చెప్పిన షరతులన్నీ సరిపోవాలా, లేక వాటిలో ఏ ఒక్కటి సరిపోయినా దాన్ని ఆయా జాతులలో చేర్చవచ్చునా అని మనం ఆలోచించాలి. ఆత్మరతి, ఆత్మతుష్టి ఇటువంటి జ్ఞాననిష్ట లక్షణాలు లేకపోయినా మోక్షకాంక్ష గల సాధకుడు శాస్త్రవిహితమైన సత్కర్మలు చేసి తీరవలసిందే. కాని అలా చేసేటప్పుడు రాగద్వేషాలను, అహంకారాన్ని, ఫలకామనను దగ్గరకు రానియకూడదు. అంతేకాక తన సామర్థ్యమేమిటో తాను గుర్తించుకుని రాబోయే కష్టనష్టాలను బేరీజు వేసుకుని హింసారహితమై తలకు మించిన శ్రమను కలిగించని సత్కర్మలను మాత్రమే ఆచరించాలి.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
2: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
1: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
2: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
1: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
2: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
1: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
2: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవనధార
1: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
2: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
1: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యుద్ధ భారత FM 101.3. నేను మీ అజయ్ సౌజన్య. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరైతే మన వివిధ భారతిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీ సౌజన్య కూడా బోలెడన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి, మీకు నచ్చే సాంగ్స్ ప్లే చేయడానికి, అలాగే మంచి మంచి స్టోరీస్ చెప్పడానికి కూడా రెడీగా ఉంది అప్ టు 11 o'clock వరకు. మరి ఇప్పుడైతే స్టూడియోలో సమయం చూస్తే 7:26 దాటి 27 seconds అయిపోయింది. మనం ఎంటర్ అయిపోయాం కాఫీ టైంలోకి. మరి ఈ కాఫీ టైంలో బ్యూటిఫుల్ సాంగ్ అయితే హైనాన్న నుంచి విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కాలభైరవ అండ్ శక్తి శ్రీ గోపాలన్ గారు పాడారనమాట. మరి ఈ కాఫీ టైంలో నేనైతే ఎప్పుడు స్టోరీ షేర్ చేస్తాను కదా, మరి వాళ్ళ స్టోరీ ఏంటి అంటే, అనగనగా ఒక ఊరిలో 2 కుటుంబాలున్నాయి. అయితే ఒక కుటుంబం ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారనమాట. అయితే మరొక కుటుంబం మాత్రం చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే ఒకరోజు మంచిగా ఉన్న కుటుంబాన్ని చూసి ఎప్పుడు గొడవ పడే కుటుంబంలో వైఫ్ జెలస్గా ఫీల్ అవుతూ, అంత చక్కగా ఇంతకాలం ఆ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అని అనుకుని వాళ్ళ హస్బెండ్తో ఇలా అంటుంది, పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూసిరా అని చెప్తుంది. అయితే వాళ్ళ హస్బెండ్ వెళ్ళి కనపడకుండా చూస్తూ ఉంటారు. పక్కింట్లో ఉన్న భార్య ఇల్లు తడిగుడ్డ వేస్తూ ఉంటారు. సడన్గా ఏదో సౌండ్ వినిపిస్తుంది, వెంటనే కిచెన్లోకి పరిగెడతారు. అక్కడే వాటర్తో ఉన్న బకెట్ని చూసుకోకుండా ఒక్క తన్ను తన్నేస్తారు. ఇంకేముంది, నీళ్ళన్నీ నేలపాలయ్యి ఫ్లోర్ అంతా వాటర్తో తడిచిపోయి ఉంటుంది. ఇంతకీ ఎవరు ఉంపారో తెలిసింది కదా, వాళ్ళ హస్బెండ్ అనమాట. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసా, వైఫ్ కిచెన్లో నుంచి వచ్చి వాళ్ళ హస్బెండ్తో ఇలా అంటుంది, సారీ అండి, నాదే తప్పు, మీరు వెళ్లే దారిలో బకెట్ పెట్టడం నాదే తప్పు, సారీ అండి అని చెప్తుంది. దానికి వాళ్ళ హస్బెండ్, నో, ఐఎమ్ సారీ, నాదే తప్పు, నేనే చూసుకోలేదు అని ఇద్దరికిద్దరు చెప్పుకుంటూ ఉంటారు. ఇదంతా పక్కింటి అతను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అతని ఇంటికి వెళ్తారు. వెళ్ళగానే వాళ్ళ వైఫ్ అడుగుతుంది, వెళ్ళావా, ఏంటి వాళ్ళ సీక్రెట్ అని. దానికి వాళ్ళ హస్బెండ్ ఎలా చెప్తారు, డిఫరెన్స్ ఏంటంటే మనం ఎవరికి వారం మనం చేసేది కరెక్ట్ అని భావిస్తాం, కానీ వాళ్ళిద్దరూ వాళ్లకు వాళ్లే చేసే తప్పు అని భావించారు. ఎవరు చేసిన తప్పుకు వాళ్లే రెస్పాన్సిబిలిటీగా భావించారు అని చెప్తారు. అప్పటి నుంచే ఆ ఫైట్ ఫ్యామిలీ కూడా క్యూట్గా హ్యాపీ ఫ్యామిలీ అయిపోయిందనమాట. సో దీని నుంచి నేను చెప్పేది ఏంటంటే, పర్ఫెక్ట్ రిలేషన్షిప్స్ కలిగి ఉండాలి అంటే మాత్రం మనకు మనమే వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలి. అంతేకాదు నువ్వెంత అని అనుకుంటే గొడవ పెరుగుతూనే ఉంటుంది, రిలేషన్షిప్స్ కూడా అస్సలు బాగోదు. అదే అడ్జస్ట్ అయితే లైఫ్ అండ్ రిలేషన్షిప్ కలర్ఫుల్గా ఉంటుంది అదనమాట. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారత FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే శ్రీరామ్ పాడిన ఊరి పేరు భైరవ కోనమో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:33 దాటి 16 సెకండ్లు కావస్తుంది. మనమున్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో నేనైతే స్టోరీ అయితే షేర్ చేసేసాను. మరి ఇంకా డే స్పెషల్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. ఈరోజు May 29, డేట్ సింపుల్గానే ఉండొచ్చు కానీ దీని వెనుకున్న హిస్టరీ, దీని వెనుకున్న త్యాగాలు వింటే మాత్రం బాడీలో వైబ్రేషన్స్ రావడం ఖాయం. మరి ఏంటి ఈరోజు అంటారా, ఈరోజు అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల దినోత్సవం అనమాట. ఏంటి పేరు చాలా పెద్దగా కాస్త సీరియస్గా ఉంది అనుకుంటున్నారా, అస్సలు టెన్షన్ పడకండి. దీని గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను. మరి ఈ రోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే మాత్రం కరెక్ట్గా 1948 May 29 ఐక్యరాజ్య సమితి తన మొదటి పీస్ కీపింగ్ మిషన్ను అధికారికంగా స్టార్ట్ చేసిందనమాట. మిడిల్ ఈస్ట్లో శాంతిని నెలకొల్పడానికి యుఎన్ ట్రూస్ సూపర్విజన్ ఆర్గనైజేషన్ పేరుతో ఒక చిన్న బలగాన్ని పంపించారు. అలా మొదలైన ఆ ప్రయాణం ఈరోజు ప్రపంచమంతా లక్షలాది మంది సైనికులతో ఒక మహావృక్షంలా మారింది. అందుకే ఆ మొదటి అడుగు పడిన May 29 మనం ఈ గ్లోబల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. మరి ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

ఆర్తి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే శ్రేయఘోషల్ పాడిన ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి స్టూడియోలో సమయం చూస్తే 7:39 దాటి 47 కా వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. నేనైతే డే స్పెషల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నా కదా, అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల దినోత్సవం గురించి. మరి ఇంకా దీని గురించి ఏంటి అంటే, ఈ శాంతిని నెలకొల్పే ప్రయాణం పూల బాట కాదు, ముళ్ల కంచెలు, బాంబుల మూతలు, తుపాకుల బుల్లెట్ల నడుమ సాగే ఒక ప్రయాణం అన్నమాట. ఎక్కడో ఆఫ్రికాలోనో మిడిల్ ఈస్ట్లోనో ఇద్దరు శత్రువులు కొట్టుకుంటే తమకు ఏమాత్రం సంబంధం లేని ఆ దేశ ప్రజలను ప్రాణాలను కాపాడడానికి తమ సొంత ఇళ్లను, భార్య పిల్లలను వదిలేసి వెళ్తారు ఈ సైనికులు. ఇప్పటి వరకు ఈ శాంతి మిషన్లో దాదాపు 4,200 పైగా పీస్ కీపర్స్ తమ ప్రాణాలను త్యాగం చేశారనమాట. అందులో 170 పైగా మన భారతీయ జవాన్లు కూడా ఉన్నారు. తాము బతకకపోయినా పర్లేదు, ప్రపంచం ప్రశాంతంగా బతకాలి అనుకునే వాళ్లకంటే పెద్ద సూపర్ హీరోలు ఎవరుంటారు చెప్పండి. మరి ఇంకా మాట్లాడుకుందాం వీరి గురించి బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సప్నో కో హకీకత్ మే బదల్నే కే లియే సహీ సమయ పర్ సహీ కదమ్ ఉఠానా జరూరీ హై. భారతీయ వాయుసేనా మే కమిషన్డ్ ఆఫీసర్ బన్నే కే లియే AFCAT 2 ఆఫ్ 2026 కే ఆవేదన 20 మే సే ఖులే హై. వివరణ కే లియే విజిట్ కరే afcat.edcil.co.in పర్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.

0: పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యుద్ధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:40 దాటి 2 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో నేనైతే చెప్తూ ఉన్నా కదా అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల దినోత్సవం గురించి. ఇక్కడ మనం గర్వంగా కాలర్ ఎగరేయాల్సిన ఒక అద్భుతమైన విషయం చెప్పాలండి. ఈ ఐక్యరాజ్య సమితి శాంతి దళాల్లో అత్యధికంగా సైనికులను పంపి రక్షణ కల్పిస్తున్న దేశాల్లో మన భారతదేశం టాప్ లిస్టులో ఉందన్నమాట. కేవలం మగవాళ్లే కాదు, ఐక్యరాజ్య సమితి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 2007 కేవలం మహిళలతో కూడిన పీస్ కీపింగ్ ఫోర్స్ ను లైబీరియాకు పంపిన ఘనత మన ఇండియాదే అనమాట. అక్కడ మన దేశ మహిళా పోలీసులు చూపించిన తెగువ క్రమశిక్షణ చూసి ప్రపంచ దేశాలన్నీ సెల్యూట్ చేశాయి. దట్ ఈజ్ ఇండియన్ పవర్ అనమాట. సో మై డియర్ లిజనర్స్, ఈ రోజు మనం ప్రశాంతంగా ఏసీ రూమ్స్ లో కూర్చుని రేడియో వింటున్నామన్నా, హ్యాపీగా రీల్స్ చూసుకుంటున్నామన్నా, సరిహద్దులో కాపలా కాసే సైనికులతో పాటు ప్రపంచ శాంతి కోసం ప్రాణాలు పెట్టే ఇలాంటి పీస్ కీపర్స్ వల్లే ఈ రోజు May 29 ఆ వీరులందరికీ మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. దేశాలు వేరైనా, భాషలు వేరైనా, ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సూత్రాన్ని నిజం చేస్తున్న ఆ రియల్ హీరోల త్యాగాలను స్మరించుకుందాం. మరి ఇంకా మరిన్ని డే స్పెషల్స్ మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, జయమో నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక బేబీ బ్రెట్టి అండ్ ఎన్ శ్రీనివాస్ కోరస్ పాడగా, అనూప్ రూబిన్స్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, కులశేఖర్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:54 దాటి 35 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఇంకా డే స్పెషల్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. ఇవాళ ఇంకా ఏంటి అంటే గనక ఈరోజు అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం అనమాట. ఏంటి ఇలాంటి డే కూడా ఒకటి ఉంటుందా అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. మరి దీన్ని ఎందుకు చేసుకుంటాము ఏంటి అంటే గనక, ఒకసారి ఇదే ఇయర్ ఇదే రోజున 1953 టైం కరెక్ట్గా 11:30 ప్రపంచమంతా అబ్బే ఎవరెస్ట్ ఎక్కడ మనుషుల వల్ల కాదు బాబోయ్, అక్కడ గడ్డ కట్టి చలి ఆక్సిజన్ ఉండదు ప్రాణాలు పోతాయి అని భయపడుతున్న రోజులో ఇద్దరంటే ఇద్దరు వ్యక్తులు లడక్ కొండల కంటే గట్టి ధైర్యంతో గుండె ధైర్యంతో అడుగు ముందుకు వేశారు. ఒకరు న్యూజిలాండ్కు చెందిన ఎడ్మండ్ హిలరీ, మరొకరు నేపాల్కు చెందిన మన షెర్పా తెన్సింగ్ నార్గే. సముద్ర మట్టానికి దాదాపు 8,848 మీటర్ల ఎత్తులో -డిగ్రీల చలితో గాలి వీచే ప్రతికూల పరిస్థితుల్లో మృత్యుతో పోరాడుతూ ఎవరెస్ట్ శిఖరాగ్రంపై అడుగుపెట్టారు. ప్రపంచంలోనే ఆ అత్యున్నత శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి మానవులుగా చరిత్ర సృష్టించారు. ఆ చారిత్రాత్మక విజయానికి గుర్తుగా నేపాల్ ప్రభుత్వం ప్రతి ఏటా May 29 ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డేగా డిక్లేర్ చేసిందన్నమాట. అదనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:56 దాటి 4 సెకండ్లుగా వస్తుంది. ఈనాటి కాఫీ టైంకి అయితే బాబాయ్ చెప్పేస్తూ ఓ బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకానికి 5 పేర్లను సిఫార్సు చేస్తూ కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కాగా మరొకరు సుప్రీంకోర్టులోని సీనియర్ మహిళా న్యాయవాది ఉన్నారు. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతుల పనులను చేపడుతున్నట్లు రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. నిన్న నగరపాలక సంస్థ కమిషనర్ చల్ల ఓబ్లేస్తో కలిసి వివిధ వార్డుల్లో 1.17 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంతర్రాష్ట జల వివాదాలను సహకార రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని, వడగాలులు 1-2 చోట్ల వచ్చే అవకాశముందని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని, బలమైన

గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో గత రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, పామర్రు, గన్నవరం ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు నీటి ఎద్దడికి గురికాకుండా ఉండేందుకు రైతులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని అనకాపల్లి ఇన్ఛార్జ్ ఏడీఆర్ డాక్టర్ కెవీ రమణమూర్తి సూచించారు. ప్రస్తుతం అత్యధిక మండలాల్లో 40 డిగ్రీలకు అటు ఇటుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, అందువల్ల పంటలు బెట్టకు రాకుండా తరచూ నీటి తడులు ఇవ్వాలని చెప్పారు. ప్రజా సమస్యలను శీఘ్రగతిన పరిష్కరించడం, రెవెన్యూ శాఖలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన కార్యక్రమం 1 నెల 1 నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమానికి జిల్లా అధికార యంత్రాంగం ఈరోజు శ్రీకారం చుడుతోంది. మొట్టమొదటి సమాపేశాన్ని చోడవరంలో నిర్వహిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీశైలంలో ఈ రోజు నుంచి జూన్ 1వ తేదీ వరకు 4 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. ఈ 4 రోజులు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుందని పేర్కొన్నారు. సౌకర్యవంతమైన శీఘ్ర దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
2: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
1: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
2: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
1: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
2: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
1: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరిబోణీ.

0: FM 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారత FM 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే RX 100 నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఇది ఎవరు పాడారంటే కనుక కార్తిక్ పాడగా చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా చైతన్య ప్రసాద్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ కి. అయితే మరి స్టూడియోలో సమయం చూస్తే 8 గంటల 9 నిమిషాలు దాటి కాదు, ఎగ్జాక్ట్లీ 10 నిమిషాలు అయిపోయింది అనమాట. మనం ఎంటర్పోయాం గుడ్ మార్నింగ్ విజయవాడలోకి. మరి ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో ఏం మాట్లాడుకుందాం అంటే, జీవితంలో మనం ఎన్నో డైలాగులు వింటూ ఉంటాం, కొన్ని డైలాగులు మాత్రం మైండ్లో అలా ప్రింట్ అయిపోతాయి కదా, అలాంటి ఒక అదిరిపోయే కొటేషన్ మీతో షేర్ చేసుకుంటా. మన షేక్స్పియర్ గారు ఎప్పుడో కొన్ని వందల ఏళ్ల క్రితం ది మెర్రీ వైవ్స్ ఆఫ్ విండ్సర్ అనే నాటకంలో ఒక మాట చెప్పారు, బెటర్ 3 అవర్స్ టు సూన్ దాన్ 1 మినిట్ టు లేట్. దీన్ని మన అచ్చ తెలుగులో స్ట్రైట్గా ముక్కుసూటుగా చెప్పుకోవాలంటే, 1 నిమిషం ఆలస్యం అవ్వడం కంటే 3 గంటల ముందే ఉండడం ఎంతో మేలు. ఏంటి సౌజు 3 గంటల ముందే వెళ్ళాలా, బోరు కొట్టదా అని అనిపిస్తుందా, అక్కడికే వస్తున్నా. ఈ ఒక్క ముక్క వెనుక మన లైఫ్ని మార్చేసే అంత పెద్ద ఫిలాసఫీ ఉందన్నమాట. మరి ఈ విషయం గురించి డీప్గా అనలైజ్ చేద్దాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
2: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
3: అమలు,
2: గుర్తుందా బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
3: 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనోపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
4: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్లి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
2: ఎక్కడికి?
4: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
2: RBI అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

Red Bharati FM 101.3. వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 8:15 దాటి 37 సెకండ్లుగా వస్తుంది. మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మనమైతే జనరల్ గా ఏమనుకుంటాం, 5 మినిట్సే కదా లేట్ అయింది, దానికంత సీన్ అవసరమా అని లైట్ తీసుకుంటాం. కానీ ఫ్రెండ్స్, ఆ 1 నిమిషం అనేది మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇంటర్వ్యూకో లేదా ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్కో 1 నిమిషం లేట్గా వెళ్లారనుకోండి, అక్కడ మీ టాలెంట్ కంటే ముందు మీ కేర్లెస్నెస్ ఎలివేట్ అవుతుంది. అదే మనం ముందే అక్కడికి చేరుకుంటే మనకు ఆ పని మీద ఎంత రెస్పెక్ట్ ఉందో ఎట్టివారికి అర్థమవుతుంది. అంటే టైం మెయింటైన్ చేయడం అనేది మన పరువుని, మన బ్రాండ్ వాల్యూని పెంచుతుంది అనమాట. సో అందుకే షేక్స్పియర్ గారు అంతకుముందు వెళ్ళమని చెప్పారనమాట. ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే రాజేష్ అండ్ కౌశల్య పాడిన నీకోసం మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా ఏంటి అంటే గనక స్టూడియోలో సమయం చూస్తే 8:23 దాటి 52 సెకండ్లు అయిపోయింది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మనమైతే లాస్ట్ మినిట్ రష్ గురించి అయితే మాట్లాడుతున్నాం కదా. మన లైఫ్లో ఎప్పుడైనా గమనించారా, లాస్ట్ మినిట్ రష్లో ఉన్నప్పుడు వచ్చే బీపీ టెన్షన్ అంతా ఇంత కాదు. ట్రైన్ ఆర్ ఫ్లైట్ ఎక్కడ మిస్ అయిపోతానని ట్రాఫిక్లో హార్న్స్ కొడుతూ సిగ్నల్స్ జంప్ చేస్తూ వెళ్ళేటప్పుడు ప్రాణాలు గుప్పెట్లో ఉంటాయి. అలాగే ఎగ్జామ్ హాల్కి 1 నిమిషం లేట్గా వెళ్తే లోపలికి రానివ్వరని రూల్స్ గుర్తొచ్చి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్పండి? అదే ఒక అరగంటు లేదా షేక్స్పియర్ గారు చెప్పినట్టు కాస్త ముందే బయలుదేరితే ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఫుల్ కాన్ఫిడెన్స్తో ఆ సిచ్యువేషన్ను ఫేస్ చేయొచ్చు కదా. ఆ 1 నిమిషం ఆలస్యం మీ ప్లాన్స్ అన్నిటినీ కొలాప్స్ చేసేస్తుంది. సో లాస్ట్ మినిట్ రష్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఇంకా బోల్డ్ అని విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ సుజాత గారు పాడిన ఏమైందో ఏమో ప్రేమతో రా మూవీ నుంచి ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 8:35 దాటి 16 సెకండ్లకు అవస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మీరైతే భద్ర మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక రవర్మ పాడగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి మనమైతే మాట్లాడుతూ ఉన్నాం కదా షేక్స్పియర్ చెప్పిన కొటేషన్ గురించి అయితే. సరే ముందే వెళ్దాం, కానీ 3 గంటల ముందే వెళ్తే టైం వేస్ట్ కదా అని మీరు అడగచ్చు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉందన్నమాట. ఆ 3 గంటలు అనేది ఒక ప్రపోజల్ మాత్రమే, అంటే ఎంత ముందైనా ఉండు కానీ లేట్ మాత్రం అవ్వద్దు అని అర్థం అన్నమాట. కొన్ని ప్రాక్టికల్గా చూసుకున్నా మనం ఎక్కడికైనా ముందే వెళ్తే ఆ టైంలో ప్రశాంతంగా కూర్చుని మన మైండ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అవునంటారా కాదంటారా? ఎందుకంటే కావాల్సిన దానికన్నా ముందే వెళ్తే చాలా టైం ఉంటుంది కదా, అలా మన మైండ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా పుస్తకాలు చదవచ్చు, కొన్ని కొత్త విషయాలు ఆలోచించవచ్చు, లేదా మనకు మనమే రీఛార్జ్ చేసుకోవచ్చు. అది టైం వేస్ట్ కాదు, మన మైండ్కి ఇచ్చే పీస్ ఆఫ్ మైండ్ అనమాట. మరి ముందెళ్ళడానికి ట్రై చేద్దామా? ఇంకా దేని గురించి మాట్లాడుకుందాం. బ్యూటిఫుల్ సాంగ్.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా సంతోషం మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక రాజేష్ అండ్ ఉష పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:42 దాటి 34 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మాట్లాడుతూ ఉన్నాం కదా ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది అనే విషయం గురించి. అయితే ఈ ప్రపంచంలో ఎంతటి వారైనా లెజెండ్స్ అయినా టైంకి ఇచ్చే వాల్యూ మామూలుగా ఉండదండి. అబ్జర్వ్ చేయండి, లెజెండ్స్ ఎప్పుడు పంక్చువాలిటీని ఖచ్చితంగా ఫాలో అవుతారు అన్నమాట. ఒక్కసారి ఆలోచించి చూడండి దాని గురించి. అయితే సమయం ఎవరి కోసం ఆగదు కదా, పోయిన డబ్బునైనా సంపాదించుకోవచ్చు కానీ గడిచిన సెకండ్ని కోట్లాది రూపాయలు పెట్టినా కానీ తిరిగి కొనలేము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇకపై మన లైఫ్లో ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే లేటుగా వెళ్ళడం అనే బ్యాడ్ హ్యాబిట్కి గుడ్ బై చెప్పిద్దాం. ఏమంటారు మరి? ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
1: అమలు,
0: గుర్తుందా, బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
1: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
2: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్లి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
0: ఎక్కడికి?
2: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
0: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. నేనైతే షేక్స్పియర్ గారు చెప్పిన ఒక బ్యూటిఫుల్ కొటేషన్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా. 3 గంటల ముందే ఉండడం ఎంతో మేలను, 1 నిమిషం ఆలస్యం అవ్వడం కంటే అంటూ ఆయన చెప్పిన ఆ మాటకి చివరిగా నేను చెప్పేది ఏంటి అంటే, ఫంక్షన్ అయినా మీటింగ్ అయినా డేట్ అయినా బెటర్ ఎర్లీ దాన్ లేట్ అనమాట. ఆఖరికి థియేటర్లో సినిమాకైనా సరే అండి, టైటిల్స్ పడక ముందే సీట్లో సెటిల్ అయిపోవడమే. అలా సెటిల్ అయితే ఉండే కిక్ ఉండదని చూడండి, ఆ కిక్కే వేరండి. సో షేక్స్పియర్ గారు చెప్పిన ఈ రూల్ని లైఫ్లో అప్లై చేయండి, ఖచ్చితంగా మనం అనుకున్న గోల్స్ అన్ని ఇన్ టైంలో కంప్లీట్ అవుతాయి అదనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:54 దాటి 57 సెకండ్లు కావస్తుంది. ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడకి బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం మహానటి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. మరి ఇది ఎవరు పాడారంటే గనక చారులతమని పాడగా మీకు జమేర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా సిరివెన్నెల సీతారాం జాజ్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్కి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం,
3: శ్రీమద్ భగవద్గీత.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తోమస్ తన్వి. అంతర్రాష్ట జల వివాదాలను సహకార ధోరణితో పరిష్కరించుకోవాలని రాష్ట్రాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. సకాలంలో అనుమతులు, సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ ద్వారా ఈ సమస్యలను అధిగమించాలని అన్నారు. ఈ విషయంలో కేన్ బెట్వా ప్రాజెక్టు ఓ నమూనాగా నిలవాలని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 780 టోల్ ఫ్రీ నంబరుకు, MyGOV.in వెబ్సైట్కు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యాప్కు ఈరోజు వరకు పంపవచ్చు. ఈరోజు అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పలు దేశాల్లో రక్షణ సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు శాంతి కామకులు కృషి చేస్తున్న నేపథ్యంలో వారి సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా May 29వ తేదీన అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవంగా పాటిస్తోంది. 1948 నుంచి ప్రపంచ శాంతిని నెలకొల్పడంలో ప్రాణాలర్పించిన 3800 మందికి శాంతి పరిరక్షకులను ఐక్యరాజ్యసమితి ఏటా గౌరవిస్తోంది. ఉత్తర జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఉత్తర దక్షిణ ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మాదక ద్రవ్యాల నిరోధక విభాగం ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ కోరారు. ఈగల్ ఆధ్వర్యంలో పార్వతీపురంలోని వస్త్ర దుకాణంలో సబ్స్క్రైబ్ ఈగల్ సోషల్ మీడియా అండ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, చట్టపరమైన పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 9 రాష్ట వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు సీపీఎం రాష్ట కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజయవాడలోని సీపీఎం రాష్ట కార్యాలయంలో నిన్న ఆయన మాట్లాడుతూ ఇంధన ధరల పెంపును నిరసిస్తూ రాష్ట వ్యాప్తంగా కరపత్రాల పంపిణీ, సమావేశాలు, సదస్సులు చేపడతామని తెలిపారు. పెట్రోల్ ధరల పెంపు కారణంగా హమాలీలు, చిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, ముడిచమురు ధరలు పెరిగినప్పుడు పన్నులు తగ్గించుకుని ప్రజలపై భారం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. శ్రీశైలంలో ఈ రోజు నుంచి జూన్ 1 వరకు 4 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. ఈ 4 రోజులు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుందని పేర్కొన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ 3:10 గంటలకు వింటారు.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం. మన ఆకాశవాణి సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే ఆనంద్ మోహన్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక హరిహరన్ అండ్ చిత్ర గారు పాడగా, కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, వేటూరి సుందరరామూర్తి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:10 దాటి 43 సెకండ్లు కావస్తుంది. మనం ఎంటర్పేయం జోరుగోషారుగాలు. మరి ఈ జోరుగోషారుగాలు ఏం మాట్లాడుకుందామంటే, లాస్ట్ టైం మనం బద్ధకంలో ఉండే కిక్కు, అందులో ఉండే కంఫర్ట్ గురించి చాలా ముచ్చట్లు చెప్పుకున్నాం కదా. అబ్బా బద్ధకం ఎంత బాగుందో అని అందరం ఫిక్స్ అయిపోయాం. కానీ ఫ్రెండ్స్, నాణానికి రెండో వైపు కూడా ఉంటుంది కదా. ఈ బద్ధకం అనే స్వీట్ పాయిజన్ మనల్ని ఎలా ముంచేస్తుందో తెలుసా? అందుకే మన జోరుగా హుషారుగాలో హాట్ టాపిక్ ఇప్పుడు ఏంటంటే, బద్ధకం వెనుకున్న అసలు రంగు, సైలెంట్గా జరిగే లైఫ్ డ్యామేజ్. దీని గురించి అయితే మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ టు ఇది భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
2: అమలు,
1: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
2: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
3: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
1: ఎక్కడికి?
3: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది,
1: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం 101.3. నేను మీ అజే సౌజన్య. మీరైతే జానీ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక రాజేష్ అండ్ అంతా పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:15 దాటి 25 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగా హుషారుగా. మనమైతే బద్ధకం గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా, దానివల్ల నష్టాలు అయితే చెప్తూ ఉన్నా కదా. మరి మన లైఫ్లో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఈ రోజు కాకపోతే రేపు చేద్దాంలే అని మనం బెడ్ పై ఇటు నుంచి అటు హాయిగా పడుకుంటాం చూసారా. సరిగ్గా అదే టైంలో కష్టపడేవాడు ఆ ఛాన్స్ని పట్టుకుని దూసుకెళ్ళిపోతాడు. మనం బద్ధకంగా బెడ్ మీద పడుకుని కలలు కంటూ ఉంటే పక్కవాడు నిద్రలేచి ఆ కలలన్నీ నిజం చేసుకుంటూ ఉంటాడు. చివరకు మిగిలేదేంటో తెలుసా, అయ్యో ఆ రోజు ఆ పని చేసి ఉంటే బాగుండేదే అనే లైఫ్ టైం రిగ్రెట్ మాత్రమే. సో ఎప్పటి పని అప్పుడు చేయడానికి ట్రై చేయండి. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్యార్థి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే ప్రేమికుల రోజు నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఉన్నిమిలన్ గారు పాడగా ఏం రత్నం శివగణేష్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:25 దాటి 35 సెకండ్లు కావస్తుంది. మనవున చోరగోషర్గలో నేనైతే బతకం గురించి మాట్లాడుతూ ఉన్నా కదా. ఇంకా ఏంటి అంటే రేపు మార్నింగ్ పక్కాగా వర్క్ కంప్లీట్ చేస్తా అని ఆఫీస్లో బాస్ కానీ కాలేజీలో ప్రొఫెసర్కి కానీ ప్రామిస్ చేస్తూ ఉంటాం. తీరా కట్ చేస్తే మన బద్ధకం వల్ల ఆ పని అవ్వదు. ఇలా ఒకసారి రెండుసార్లు జరిగితే ఓకే, ప్రతిసారి ఇదే రిపీట్ అయితే సొసైటీలో మన మాటకి వాల్యూనే ఉండదు. వీడా వీడు మాటలు చెప్తాడు కానీ ఆ ఏ పని చేయడరా బాబు అని అందరూ లైట్ తీసుకుంటారు. అందుకే మన బద్ధకాన్ని ఎవరికి చూపించకూడదు అనమాట. ఎందుకు అంటే మన పర్సనల్ బ్రాండ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. సో బద్ధకాన్ని కొంచెం వదిలేస్తే సక్సెస్ ఖచ్చితంగా మన చెంత అవుతుంది అనమాట. ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: చెప్పుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ప్రియురాలు పిలిచింది మూవీ నుంచి. శంకర్ మహాదేవన్ పాడగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా ఏఎం రత్నం శివ గణేష్ గారి లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:33 కావస్తుంది. మనం ఉన్నాం జోరుగోషరగలం. మనమైతే బతుకం గురించి అయితే మాట్లాడుతున్నాం కదా, మనం ఎంత బద్ధకంగా ఉంటే రోగాలు అంత హ్యాపీగా మన బాడీలోకి షిఫ్ట్ అయిపోతాయి అనమాట. ఎందుకు అంటారా, బద్ధగా ఉంటే ఏం చేస్తాం, తినడం, పడుకోవడం, నో ఎక్సర్సైజ్. తద్వారా ఏమవుతుంది, అంతే పొట్ట వచ్చేస్తుంది. దాని తర్వాత ఏమవుతుంది, ఈజీగా బరువు పెరుగుతాం. ఈజీగా బరువు పెరిగితే రోగాలు అనేది సహజం కదా. సో నెక్స్ట్ పని పెండింగ్ ఉంది, పని పెండింగ్ ఉంది అని మైండ్ బ్యాక్గ్రౌండ్లో తిరుగుతూనే ఉంటుంది. అది లాస్ట్ మినిట్లో విపరీతమైన యాంగ్జైటీ, టెన్షన్కి దారితీస్తుంది. సో ప్రశాంతంగా ఉందామని అనుకున్నా కూడా బద్ధకాలిగితే అది కాస్త ఎక్కువ స్ట్రెస్ ఇచ్చేస్తుంది అనమాట. సో బద్ధకని వదిలేయడానికి ట్రై చేయండి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:34 దాటి 27 సెకండ్లు కావస్తుంది. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం

0: పికిస్తే సరి యాప్ లో రేడియోనా అయితే ఓకే వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు పాడిన క్రిమినల్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:43 దాటి 20 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగా హుషారుగాలో. మరి మనమైతే బద్ధకం గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా. మరి ఇంకా ఏంటి దీని గురించి అంటే, దేవుడు మనకి ఒక అద్భుతమైన టాలెంట్ ఇచ్చి ఉండొచ్చు. మనం సూపర్గా పాడగలరేమో, లేతే అదిరిపోయే కోడింగ్ చేయగలరేమో, లేదా మతిపోయేలా మాలాగా అంటే మన ఆర్జెస్ లాగా మాట్లాడగలరేమో, కానీ ఆ టాలెంట్కి బద్ధకం అనే తుప్పు పడితే మాత్రం ఎంతటి మేధావైనా జీరో అయిపోవాల్సిందే. చూడండి, సింహం ఎంత గంభీరమైనదైనా వేటాడకుండా గోల్లోనే పడుకుంటే దానికి కుందేలు కూడా దొరకదు కదా. సో మీ ఐడియాలు, మీ స్కిల్స్ అన్నీ మైండ్లోనే ఉండిపోతాయి, కానీ బయట ప్రపంచానికి ఎప్పటికీ తెలియవు. మీ టాలెంట్కి మీ బద్ధకమే విలన్ అనమాట. సో బద్ధకం వదిలేస్తే మీరే హీరో అయిపోతారు. మరి ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే సఖీ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక శ్రీనివాస ఆదన సర్గం పాడగా వేటూరు సుందరరామూర్తి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:51 దాటి 45 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగా ఉషారుగాలో. మరి ఈ జోరుగా ఉషారుగాలో మనమైతే బద్ధకం గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా. ఇంట్లో అమ్మో నాన్నో లేక పార్ట్నరో అలా వెళ్ళి కూరగాయలు తీసుకురావానో లేక ఆ బిల్ కట్టవానో అడుగుతారు. మనం మాత్రం సోఫా లేంచి కదలకుండా ఆ వెళ్తా వెళ్తా అని టైం పాస్ చేస్తాం. దీనివల్ల ఇంట్లో రోజు సీరియల్ రేంజ్లో డ్రామాలు గొడవలు జరగడం ఖాయం. బద్ధకం వల్ల మన వారితో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం కూడా మిస్ అయిపోతూ ఉంటాం. సో మై డియర్ లిజనర్స్, బద్ధకం అనేది ఒక స్లో పాయిజన్. అది మనల్ని కదలకుండా చేసి చివరికి మన లైఫ్ని ఒకే చోట ఆపేస్తుంది. అప్పుడప్పుడు కాసేపు రెస్ట్ తీసుకోవడం తప్పే లేదండి, కానీ ఆ రెస్ట్ మన గ్రోత్ని ఆపేసే అంత బద్ధకంగా మారకూడదు అనమాట. చలో ఇక చాలు, ఆ బద్ధకపు దుప్పటిని ఒక్కసారి పక్కకు పారేయండి. ఈ రోజే ఈ క్షణమే నా పని మొదలు పెడతా అని ఒక్కసారి గట్టిగా అనుకోండి, అంతే అలా దూసుకెళ్ళిపోతారు అనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:52 దాటి 48 సెకండ్లు కావస్తుంది. ఈనాటి జోరుగా ఉషారుగాకి బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3. భారతీయుడి మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తాను. ఇది ఎవరు పాడారు అంటే గనక కేజే యేసుదాస్ పాడగా భువన్ చంద్ర గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని మాతా శిశు విభాగంలో అత్యాధునిక శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయని ఒక ప్రకటనలో తెలిపారు. 127 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ విభాగంలో 600 పడకలు, 10 ఆపరేషన్ థియేటర్లు సిద్దం చేసినట్లు వెల్లడించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పి రామాంజనేయులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 58 మంది లబ్దిదారులకు 25,63,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సీఎం సహాయ నిధి కింద ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 2029 నాటికి 100% వయోజన అక్షరాస్యత సాధించడమే అక్షరాంధ్ర ఉల్లాస్ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అక్షరాంధ్ర ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమాన్ని పార్వతీపురంలో కలెక్టర్ ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 70,000 మందికి పైగా వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 152 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45-46 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం తదితర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43-44 డిగ్రీల వరకు ఉండవచ్చునని అన్నారు. గత 12 సంవత్సరాలు

లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని ఏలూరు జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబరుకు MyGOV.in వెబ్సైట్ నరేంద్ర మోదీ యాప్కు ఈ రోజు వరకు పంపవచ్చు. ఎల్నినో ప్రభావంతో పార్వతీపురం మన్యం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ విద్యుత్ డిమాండ్ పెరిగిన వేళ అకాల గాలులు పిడుగులతో కూడిన వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని విద్యుత్ శాఖ తెలిపింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సప్నో కో హకీకత్ మే బదల్నే కే లియే సహీ సమయ పర్ సహీ కదమ్ ఉఠానా జరూరీ హై. భారతీయ వాయుసేనా మే కమిషన్డ్ ఆఫీసర్ బన్నే కే లియే AFCAT 2 ఆఫ్ 2026 కే ఆవేదన 20 మే సే ఖులే హై. వివరణ కే లియే విజిట్ కరే afcat.edcil.co.in పర్.

ఆర్తి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మరి మీరు అంత బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా ఆరెంజ్ మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక నరేష్ అయ్యర్, నదీష అండ్ యూజాకి పాడగా హరి జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా వనమాలి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:12 దాటి 15 సెకండ్లు కావస్తుంది. మనం ఎంటర్ అయిపోయాం హర్విల్లోకి. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఎస్ఎంఎస్ క్వశ్చన్ అడిగేస్తాను. మరి క్వశ్చన్ ఏంటి అంటే, నిన్న రాము వయసు 16 సంవత్సరాలు, వచ్చే ఏడాది రాముకి 18 సంవత్సరాలు వస్తాయి, ఇది ఎలా సాధ్యం? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. నిన్న రాము వయసు 16 సంవత్సరాలు, వచ్చే ఏడాది రాముకి 18 సంవత్సరాలు వస్తాయి, ఇది ఎలా సాధ్యం? మీకు గనక ఆన్సర్ తెలుసు కదా మన నెంబర్ 0866-24888-14 అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్డ్, ఇది భారతీయ ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యుద్ధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:26 దాటి 13 సెకండ్లకు వస్తుంది. మనం ఉన్నాం హార్విల్ ప్రోగ్రాంలో. మరి నిన్నే పిల్లాడితో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక హరిహరన్ అండ్ చిత్ర గారు పాడగా, సందీప్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, సినిమనల్ సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి అయితే. మరి నా కోసం అయితే చాలా మంది మెసేజ్లు అయితే పంపించారు. నేను క్వశ్చన్ అడిగాను కదా, నిన్న రాము వయసు 16 సంవత్సరాలు, వచ్చే ఏడాది రాముకి 18 సంవత్సరాలు వస్తాయి, ఇది ఎలా సాధ్యం అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అంటూ లేమల్ల పండు నుంచి భానుగారు అయితే మెసేజ్ చేశారు. హాయ్ అని పంపించారు, పేరైతే పంపించలేదు. వేటపాలెం రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు జోరుగా హుషారు గారు బతుకం గురించి బాగా చెప్పారంటూ మెసేజ్ చేశారు. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ సౌజన్య గారు అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. దేవసేన తిరుపతి నుంచి, రాంగ్ ఆన్సర్, గుడ్ మార్నింగ్ అమ్మా సౌజన్య గారికి అంటూ ఆన్సర్ అయితే పంపించారు. కాదు, రాంగ్ ఆన్సర్ అండి. కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పలక సత్యనారాయణ కృష్ణ కుమారి గారు. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ మెసేజ్ చేశారు. కాదండి, రాంగ్ ఆన్సర్ అండి. ఎంఎస్ దుర్గా

ఈరోజు పుట్టినరోజు, నిన్న 16. కాదు, రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కానీ, అంటే తన బర్త్డే ఎప్పుడై ఉంటుంది, ఎలా 18 అవుతాయి అని అడిగాను అనమాట. పంపించారు కానీ కొంచెం ఇంకొంచెం ఆలోచించండి. కరెక్టే, ఆన్సర్ అయితే కరెక్టే. ఇంకా కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమినిపాడు జవాబు. కరెక్టే పంపిస్తున్నారు కానీ ఆ ఇయర్ డేట్ కూడా చెప్పాలన్నమాట. నిన్న ఎందుకని 16 ఇయర్స్, వచ్చే ఏడాదికి 18 ఎందుకు అవుతాయి, ఎలా అవుతాయి అనేది నాకు కావాలన్నమాట. చాలామంది నిన్న 16 అంటే ఇప్పుడు 17, వచ్చే ఇయర్ 18 అంటున్నారు. కరెక్టే కానీ ఎందుకు అనేది నేను లాస్ట్లో చెప్తాను. హాయ్ సౌజ్ఞ గారు, నమస్తే. ఈరోజు వాడి బర్త్డే, నిన్నటి వాడికి 16 ఇయర్స్. ఉపేంద్ర గారు పాల్మూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ రాజు కోనపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. వివిధ భారతి ప్రోగ్రామ్స్ ప్రతిరోజు కొత్తగానే ఉంటాయంటూ అక్కర్పాక నుండి రమాగారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ పెడన జోగనేంద్ర కాలనీ అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. ఆన్సర్ ఏంటి అంటే, రాము పుట్టినరోజు డిసెంబర్ 31 అనమాట. సో ఆ క్వశ్చన్ అడిగింది జనవరి 1. సో నిన్నటికి తనకి 16 సంవత్సరాలు అయితే ఇయర్, ఐ మీన్ అడిగిన క్వశ్చన్ అడిగిన ఆ 31కి 17 ఇయర్స్ వస్తాయి. ఆ నెక్స్ట్ ఇయర్కి 18 వస్తాయి అనమాట. అదనమాట కరెక్ట్ ఆన్సర్ అయితే. మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే, ఒక చెరువులో ఉండే తామర పూలు ప్రతిరోజు రెట్టింపు అవుతాయి. ఆ చెరువు మొత్తం పూలతో నింపడానికి 30 రోజులు పట్టింది. మరి చెరువు సగం నింపడానికి ఎన్ని రోజులు పట్టుంటుంది? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక చెరువులో ఉండే తామర పూలు ప్రతిరోజు రెట్టింపు అవుతాయి. ఆ చెరువు మొత్తం పూలతో నింపడానికి 30 రోజులు పట్టింది. మరి చెరువు సగం నింపడానికి ఎన్ని రోజులు పడుతుంది? మీకు గనక ఆన్సర్ తెలిస్తే, మన తెలుసు కదా, మన నెంబర్ 0862-4888-14 కి అయితే మెసేజ్ చేసింది. స్టే ట్యూన్డ్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది
2: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యుద్ధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్యం. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా ఆనందమో నుంచి. మరి ఇది ఎవరు పాడారంట కనుక మల్లికార్జున సుమంగిలి పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:41 దాటి 58 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హరివిల్లో. మరి నేనైతే ఎస్ఎంఎస్ క్వశ్చన్ అడిగాను కదా, ఒక చెరువులో ఉండే తామర పూలు ప్రతిరోజు రెట్టింపు అవుతాయి, ఆ చెరువు మొత్తం పూలతో నింపడానికి 30 రోజులు పట్టింది, మరి చెరువు సగం నింపడానికి ఎన్ని రోజులు పట్టుంటుంది అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపించారు. గణేష్ రాజు శ్రీవత్స ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్ గుడ్ మార్నింగ్ విత్ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. ఇంకా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటే సత్రబల్ నుంచి రాఘవేశ్వర్ గారు కాదు 15 రోజులను పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. అగస్య ఫ్రమ్ తిరుపతి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్.

మధురై తమిళనాడు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండ్ 20 డేస్ అని పంపించారు, రాంగ్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ రేడియో లిజినెస్ అంటూ ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కోనసీమ జిల్లా శంకర్ గుప్తం, ఆచండ పెద్దరాజు అండ్ లక్ష్మీకుమారి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మేడిసెట్ రాజు అండ్ ఫ్యామిలీ తిరువూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అక్క, నా పేరు కాత్యాయని, మా అక్క పేరు నందిని, చీరాల బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి, ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, సౌజ్య గారు అంటూ ఆన్సర్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉపేంద్ర పాల్మూర్ నుంచి, ఓకే ఐ అగ్రీ విత్ యూ, పేరైతే పంపించలేదు, ఆన్సర్ అయితే పంపించారు. ఎవరు ఎవరు? శివయ్య గారు, కొమరవోలు శివయ్య గారు, పైన ఎక్కడో ఉందండి మీ పేరు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఏబివి నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జేవి సత్యనారాయణ అవనిగఢ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ జవాబు అంటే 22 రోజులని పంపించారు, కాదండి ఓయ్. వేటపాలెం దగ్గర రామ్ నగర్ బొడు బాలసుబ్రహ్మణ్యం గారు 15 రోజులని పంపించారు, కాదండి. పెడన జోగనందర్ కాలనీ అప్పలరాజు గారు 30 రోజులని పంపించారు. 30 రోజులు నిండితే మళ్ళీ 30 రోజులు ఎలాగండి, రాంగ్ ఆన్సర్ అనమాట. మరి క్వశ్చన్ అయితే రివీల్ చేసేస్తాను, క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్పేస్తాను. ఆన్సర్ ఏంటంటే 29 డేస్ అన్నమాట, ఎందుకంటే 29వ రోజు సగం నిండితేనే కదా, 30 రోజుకి అది డబుల్ అయ్యి చెరువు మొత్తం నిండుతుంది, అదనమాట 29 రోజులు అనమాట. మరి లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. ఒక రూమ్లో 10 కొవ్వొత్తులు వెలుగుతున్నాయి, గాలి గట్టిగా వీచడం వల్ల అందులో 3 కొవ్వొత్తులు ఆరిపోయాయి, మరి కొన్ని గంటల తర్వాత ఆ గదిలో మొత్తం 8 కొవ్వొత్తులు మిగులుతాయి? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక రూమ్లో 10 కొవ్వొత్తులు వెలుగుతున్నాయి, గాలి గట్టిగా వీచడం వల్ల అందులో 3 కొవ్వొత్తులు ఆరిపోయాయి, మరి కొన్ని గంటల తర్వాత ఆ గదిలో మొత్తం 8 కొవ్వొత్తులు మిగులుతాయి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0866243814 అయితే మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే మెరుపుకెళ్ళిన మూవీ నుంచి విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక హరిహరన్ అండ్ సాధన సర్గం పాడగా వేటూరు సుందరరామూర్తి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:51 దాటి 53 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హరివిల్లో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక రూమ్లో 10 కొవ్వొత్తులు వెలుగుతున్నాయి, గాలి గట్టిగా వీచడం వల్ల అందులో 3 కొవ్వొత్తులు ఆరిపోయాయి, మరి కొన్ని గంటల తర్వాత ఆ గదిలో మొత్తం ఎన్ని కొవ్వొత్తులు మిగిలి ఉన్నాయని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. భాస్కర్ పేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మోనిషా అండ్ మాధురి తమిళనాడు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎస్వి ప్రకాష్, చింతామణి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి, ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దివ్య సుజిత్ ఫ్రమ్ చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జయంతి అల్వాల్, మై ఆన్సర్ ఈజ్ 10 అంటూ పంపించారు రాంగ్ ఆన్సర్. సత్యనారాయణ కృష్ణకుమారి కాకినాడ జిల్లా పాదకొండ నుంచి, పలక సత్యనారాయణ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీద గూడూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అపరంజీ ఫ్రమ్ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనందరావు కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవకీదేవి హర్షిత నాగరాజు ఫ్రమ్ మదనపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహారావు దేవరగట్ల నుంచి, కొత్తగూడెం నుంచి పంపించారు 10 అని, కానీ రాంగ్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దుర్గా ప్రీతి ఫ్రమ్ బళ్ళారి నుంచి కర్ణాటక నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. సాయి శిరీష తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. ఏమీ మిగిలవంటూ శివయ్య గారు మెసేజ్ పెట్టారు, రాంగ్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస ఫ్రమ్ మచిలీపట్నం నుంచి క్వశ్చన్ అడిగారు, రాంగ్ ఆన్సర్ అనమాట. ఆన్సర్ అయితే చెప్పేస్తాను. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ నుంచి లక్ష్మి శ్వేత, లక్ష్మి నిష్కాన్ హనీ మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. సాయి గణేష్ కుండల్ మార్కెట్ నుండి జవాబు అంటూ 10 అని పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. హాయ్ సౌజన్య గారు అంటూ మురళి గారు అయితే మెసేజ్ చేశారు, హాయ్ అండి. ఆన్సర్ ఈజ్ అంటూ ది కొండ ప్రసాద్ విజయవాడ వంటౌన్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ సౌజన్య గారు, నేను కర్నూలు జిల్లా కోడమూరు మండలం అలీనగరం గ్రామం నుండి సురేంద్రబాబు. కాదు, రాంగ్ ఆన్సర్ అనమాట. ఏబీవీ నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి డీటెయిల్గా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా అన్నీ ఉంటాయంటూ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు, కాదండి ఓయ్, రాంగ్ ఆన్సర్. రామ్నగర్ బొడు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకట్ రాంగ్ ఆన్సర్ పంపించారు. కోట సునీత విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ, మురళి గారు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ. ఇంకా అక్కరపక్క నుండి రమ రాంగ్ ఆన్సర్ పంపించారు, లేదంటే అని పంపించారు కదా, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అన్నీ ఉంటాయంటూ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్, ఇందాక ఏమి కాదు కాదు, రాంగ్ ఆన్సర్ అనమాట. మరి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే కనుక 3 కొవ్వొత్తులు మాత్రమే. ఎందుకు అంటే వెలుగుతున్న మిగతా ఏడు కొవ్వొత్తులు కూడా పూర్తిగా కరిగిపోతాయి కదా. సో ఆరిపోయిన ఆ 3 కొవ్వొత్తులు మాత్రమే కరగకుండా అలాగే మిగిలి ఉంటాయన్నమాట ఆ గదిలో. అదనమాట ఆన్సర్ అయితే. మరి స్టూడియోలో సమయం చూస్తే 10:55 దాటి 40 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హర్బిల్కే కాదు, ఈనాటి నా షోకి కూడా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి మాటలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి 5 పేర్లను సిఫార్సు చేస్తూ కొలిజియం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కాగా మరొకరు సుప్రీంకోర్టులోని సీనియర్ మహిళా న్యాయవాది ఉన్నారు. శ్రీశైలంలో ఈ రోజు నుంచి జూన్ 1 వరకు 4 పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఈ 4 భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని, సౌకర్యవంతమైన శీఘ్ర దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజా సమస్యలను శీఘ్రగతిన పరిష్కరించడం, రెవెన్యూ శాఖలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన కార్యక్రమం 1 నెల 1 నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా యంత్రాంగం ఈరోజు శ్రీకారం చుడుతోంది. మొట్టమొదటి సమావేశాన్ని చోడవరంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్రాష్ట జల వివాదాలను సహకార రాష్ట్రంలోని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాముల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు 1-2 కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 పడతాయని, బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొంది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో గత రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, పామర్రు, గన్నవరం ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు నీటి ఎద్దడికి గురికాకుండా ఉండేందుకు రైతులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని అనకాపల్లి ఇన్ఛార్జ్ ఏడీఆర్ డాక్టర్ కేవీ రమణమూర్తి సూచించారు. ప్రస్తుతం అత్యధిక మండలాల్లో 40 డిగ్రీలకు అటు ఇటుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, అందువల్ల పంటలు బెట్టకు రాకుండా తరచూ నీటి తడులు ఇవ్వాలని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఏంటా విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
0: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
0: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
0: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికి.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బావుంటే దేశం బావుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
0: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును,

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

సిరివెన్న సీతారాం కోసం వినిపిస్తుందిగా మనిషాను మ్యూజిక్ కంపోజ్ చేయగా మల్లికార్జున మేడం సపరేట్ సాంగేతం వినేశారు. ఒకటి నుంచి మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోలో. సమయం 11:54 ఉంది. సో నేనైతే మీ ఆర్జే నగేష్ మాట్లాడుతాను. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు కదా. సో నేను కూడా చాలా చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నాను కోరుకుంటున్నాను. ఇవాళ ధూమ్ ధామ్ గా ఇప్పటి వరకు అయితే ఒక ఆర్జేత ఎరగదీశారు కదా. సో ఇప్పటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మిమ్మల్ని అలరించడానికి, పాటలు పాడించడానికి, ఉర్రూతులు ఉంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి సినిమా కబుర్లో మంచి విషయాలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? సో దాని గురించి అయితే మరికొద్ది క్షణాలకు చెప్పబోతున్న ఒక పాట విన్న తర్వాత వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

రామజోగి శాస్త్రి గారు నిరసించగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా డేవిడ్ సిమియోన్ పడిన అద్భుతమైన పాట విన్నారు. భరత్ అనే మూవీలో నుంచి మీరు చూపు చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 11:20 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సినిమా కబుర్లో మనమైతే తెలుసుకుంటున్నాం. సో సినిమా కబుర్లో అనగానే మనకు గుర్తొచ్చేది ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ సినిమా ఎప్పుడు వస్తుంది, అసలు ఇంత అసలు సినిమా రిలీజ్ అయితే ఆ సందడే వేరు, ఆ కోలాహలం వేరు. మరి ఇంట్లో వాళ్ళని ఆదరించో, బెదిరించో, ఒప్పించో, నొప్పించో, ఏదో విధంగా చేసి ఖచ్చితంగా సినిమా చూస్తాం, చూసి తీరుతాం, దాని రివ్యూ ఇస్తాం, ఎలా ఉంది అలా ఉందని చెప్పి ఫస్ట్ రివ్యూ మనమే ఇవ్వాలని ట్రై చేస్తుంటాం. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి, ముందు సినిమా రిలీజ్ అవ్వాలి కదా. సో అలాంటి సినిమాల కోసం మనం వెయిట్ చేసిన తరుణంలో మంచి అప్డేట్స్ ఇస్తే ఎంత బాగుంటుంది అనిపించినప్పుడు మన సినిమా కబుర్లో మనం చక్కగా మంచి సినిమా కబుర్ని ముచ్చటించుకుంటా సరైన ప్లాట్ఫామ్ మన సినిమా కబుర్లో మన ఆకాశవాణిలో వస్తున్నాయి కాబట్టి. సో గుంటూరు కారంతో సూపర్ డూపర్ హిట్ కొట్టినటువంటి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు 1 ఇయర్ గ్యాప్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఒక సరెండర్లోకి వెళ్ళిపోయారు. అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి ఏం చేస్తున్నారు అనేది. సో ఈ సరెండర్లోకి వెళ్ళింది ఎవరు అంటే ఎస్ఎస్ రాజమౌళి గారు సరెండర్లోకి వెళ్ళారు. ఒక్కసారి హీరో కనుక ఎస్ఎస్ రాజమౌళి గారి చేతిలోకి వెళ్ళిపోతే ఇక ఎలా ఉంటుందంటే ఆర్మీలో ఉన్నట్టుగానే ఉంటుంది అనమాట. సో ఏ అప్డేట్స్ రావాలన్నా కానీ చాలా కీలకంగా అనిపిస్తూ ఉంటుంది, కఠినంగా అనిపిస్తూ ఉంటుంది. సో హీరో అయితే మంచి హిట్ని అయితే అందుకోవడానికి ఖచ్చితంగా ఆయన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని మరి హీరోని ఎలా వాడాలి, ఎలా ప్రేక్షకులకి ఆ అనువుగా ఉపయోగించాలి ఆ వెబ్బర్ని అని చెప్పి చూస్తూ ఉంటారనమాట. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, సో అతి తక్కువ కాలంలో ఈ సినిమాని కంప్లీట్ చేసుకుని త్వరగా బయట రాబోతున్నారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. తర్వాత వచ్చేసి ఈయన కోసం అంటే 3 డైరెక్టర్లు క్యూ కట్టారంట. అదేంటి, వర్ణ సినిమా ఆల్రెడీ జరుగుతుంది కదా, ఇప్పుడు మళ్ళీ దర్శకులందరూ కలిసి అక్కడికి వెళ్ళి 3 ఆయన డేట్లు తీసుకోవడం ఏంటి అన్నట్లుగా ఫీల్ అవుతున్నారా? నాకు ఈ డౌట్ వచ్చింది. కానీ కొంచెం లోతుగా చూస్తే ఏమైందంటే, సో మహేష్ బాబు గారు చేయాల్సిన పార్ట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతున్నాయి. దాదాపు ఒక 3-4 నెలలు అంటే సెప్టెంబర్ అక్టోబర్ లోపే రాజమౌళి గారు సెట్లో నుంచి బయటపడతారు. సో ఈ విషయాన్ని గమనించిన దర్శకులు కోరుకుంటారా, ఖచ్చితంగా ఆ డేట్స్ని అందిపుచ్చుకొని ఈ గ్యాప్లో అంటే వారణాసి రిలీజ్ అయ్యే గ్యాప్ ఇంకా దాదాపు ఒక 4-5

0: నెలలో లేదా వచ్చే సంవత్సరం 2027లో అన్నట్టుగా డేట్లు ఇస్తున్నారు కాబట్టి ఈ లోపల ఇంకో సినిమా ఏమైనా ప్లాన్ చేసుకుందాం అన్నట్లుగా కూడా ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో అయితే విషయం ఏంటంటే మరి ఈ వారణాసి సినిమా పూర్తవడానికి మరి ఈ మహేష్ బాబు చేసేటువంటి ఈ స్టంట్స్ ఇవన్నీ కూడా క్లియర్గా అయిపోయినట్లుగా అనిపిస్తుంది. కానీ సెప్టెంబర్ లోపలనే మ్యాక్సిమం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ తర్వాత మళ్ళీ మహేష్ బాబు అవసరం ఉంటుంది, ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్స్ కానీ లేకపోతే డబ్బింగ్ కానీ లేకపోతే ఇంకా ప్రమోషన్స్ కానీ రిలీజ్ ఫంక్షన్ రిలీజ్ చేయడం కానీ లేదా ఆడియో ఫంక్షన్స్ కానీ ఇవ్వాలని ఇలాంటివన్నీ రావాలంటే మళ్ళీ ఒక 4-5 నెలల తర్వాత ఆయన అవసరం పడుతుంది. ఈ లోపలనే ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాలని అనుకున్నారేమో ప్రశాంత్ నీలు, సందీప్ వంగ, రిషబ్ శెట్టి వీళ్ళందరూ కూడా డైరెక్టర్లందరూ కూడా మహేష్ బాబు గారి డేట్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారంట. సో దాదాపు ఇస్తారన్నట్లుగానే ఉంది. లేకపోతే మళ్ళీ మనకు అలవాటు చొప్పున మహేష్ బాబు గారు మళ్ళీ ఈ సినిమా అయింది కదా అని చెప్పి ఏదైనా టూర్ ప్లాన్ చేస్తే చెప్పలేము. సో అది విషయం. ఇంకా క్లారిటీ అనేది కొంచెం రాలేదు. సో దాన్ని బట్టి మరి సెప్టెంబర్ లోపే అయితే మాత్రం కొంచెం నిదానంగానే మహేష్ బాబు గారు రాజమౌళి సెట్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. చూద్దాం ఏం జరిగిపోతుందో. మరి వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఫస్ట్ డేట్ ఇస్తారో, మరి దాంట్లో ఆ సినిమా ఎవరి కాంబినేషన్లో ఉండబోతుందో, ఎలా ఉండబోతుందో అనేది వెయిట్ చేద్దాం. వారణాసి మాత్రం అదిరిపోయే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి ఒక కొత్త స్టోరీతో ఈ సినిమా రాబోతుందని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పటికే కొన్ని ఎలివేషన్స్ ఇవన్నీ చూస్తున్నాం కదండి. సో చూద్దాం ఎప్పుడు వరకు జరుగుతుందో. సో ఇప్పుడు వరకు సూపర్ సాంగ్ అయితే వస్తుంది, ఆ తర్వాత మిగతా విషయాలు మాడుతుంది, ఇంకా చాలా అయితే ఉన్నాయి. మరి అఖండ 2 తర్వాత బాలయ్యబాబు గారు నెక్స్ట్ ఏం చేయబోతున్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: పోసిన సెట్టు సేవ పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతున్నాను.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గానీ పరిష్కారం గానీ దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బీఐ అంటుంది
2: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బీఐ ఓంబుడ్స్మన్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: FM 101.3.

హారిక నారాయణ్ అండ్ సాహితి చాగంటి పడిన అద్భుతమైన పాట ఆచార్య మూవీ నుంచి ఉన్నారు. మీరు చూం చేసి వింటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:34:25 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ సినిమా కవర్లో మంచి సినీ విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో అది చెప్పాం కదండి, అఖండ 2 తర్వాత అఖండ 2 ఏ విధంగా రిలీజ్ అయింది, ఏ విధంగా మరి రికార్డ్స్ ఇచ్చింది అనేది మనందరికీ తెలిసిందే. కానీ నెక్స్ట్ సినిమా ఏంటి అనేది కొంచెం గ్యాప్ వచ్చేసరికి ఏం రాబోతుందా అని చెప్పి చాలా మంది కూడా ఆలోచన పడ్డారు. అయితే ఏంటంటే దీనికి ముగింపు ఇవ్వడానికి నందమూరి బాలకృష్ణ గారు అండ్ గోపిచంద్ మల్లెని చేసినటువంటి 111వ చిత్రం 111 NBK 111 అనే ట్యాగ్ లైన్ తో ఒక సినిమాని రూపొందిస్తున్నారు. ఇంకా సినిమా పేరు అనేది ఇంకా పెట్టలేదు. బట్ ఈ సినిమా షూటింగ్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మరి దీంట్లో ట్విస్ట్ ఏంటంటే పెద్ది నిర్మాత కిలారు సతీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరి నందమూరి బాలకృష్ణ గారు అయితే మాస్ రోల్ చేస్తున్నారు. అంటే మాస్ రోలు బాలకృష్ణ గారికి కొత్త ఏమీ కాదు, కానీ మాస్ రోల్ని కొంచెం డిఫరెంట్గా చూపించడానికి ఈ సినిమాలో ప్రయత్నం చేస్తున్నారు అని సతీష్ గారు చెప్తుండడం జరుగుతుంది. వీరసింహారెడ్డి కంటే అంటే మాస్ అనగానే వీరసింహారెడ్డి ఫుల్లీ మాస్గా ఉంటుంది కదా. సో లెజెండ్ వచ్చేసి మరి అఖండ, అఖండ 2 అండ్ వీరసింహారెడ్డి ఇవన్నీ కూడా కొంచెం మాసివ్గానే ఉన్నట్టు అనిపిస్తుంటాయి. ఎందుకంటే మనకి ఎక్కువగా కూడా మాసివ్ ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు, మరి అలాంటి సినిమాలను ఆదరిస్తూ ఉంటారు కాబట్టి బాలయ్య గారు ఎగ్జాక్ట్గా వాళ్ళకి మ్యాచ్ అయ్యే సినిమాలే తీయడానికి మరి ఎక్కువ సాహసాలు చేస్తూ ఉంటారన్నమాట. సో ఇందుకే ఈ మాస్ సినిమా అనేది వీరసింహారెడ్డి కంటే ఎక్కువ మాస్గా కనిపించబోతుంది. సో ఈ సినిమానే కాకుండా కొరటాల శివ మిర్చి సినిమా తీసేసి ఆ డైరెక్టర్ అనమాట, ఆయనతో కలిసి ఈ జూన్ లో కొత్తగా ఒక సినిమాను ఓపెన్ చేయబోతున్నారంట. ఈ సినిమా అయితే సోషల్ ఎలిమెంట్స్ తో అంటే కొన్ని సామాజిక కార్యక్రమాలు తర్వాత సమాజానికి ఉపయోగపడే కొన్ని కొన్ని విశేషాలతో ఈ సినిమా రూపొందించబడుతుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు మంచి విషయాలని అంటే కుటుంబ విషయాలను కానీ సామాజిక విషయాలను కానీ తెలియచేయడంలో కొట్టాల శివగారు ముందుంటారని. సో దాని తగ్గట్టుగానే మరి బాలయ్యబాబు గారు ఆ సినిమాను వివరించడం జరుగుతుంది. మరి కొద్ది రోజుల్లో అంటే జూన్ లోనే మరి ఈ సినిమా అయితే మరి పట్టలేకపోతుంది. ఏమైనా అనుకోవచ్చు 2027లో అయితే సమ్మర్కి మాత్రం ఈ సినిమా అయితే కొట్టాల శివ గారు రిలీజ్ చేస్తారని చెప్పి మరి సినీ వర్గాలు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇలా మరికొన్ని విషయాలు చెప్పబోతున్నాను. సో జూన్లో, జూలైలో, ఆగస్టులో మాత్రం ధూమ్ధామ్గా మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి. సో దాంట్లో ముఖ్యమైన సినిమా గురించి ఈరోజు అయితే మరికొద్దిసేపట్లో చెప్పేతాను. ప్రతి మీకోసం సాంగ్ వస్తుంది, మీ ఇంటో ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఎస్ మీరు జూన్ చేసుకుంటున్న వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం సినిమా కబుర్లో మనమైతే ఉన్నాం. స్టూడియో సమయం 11:41 అవుతుంది. మంచి పాటలతో పాటు సినిమా కబుర్లో చాలా చాలా మంచి విషయాలు అయితే తెలుసుకుంటూ ఉన్నాం. సో మామూలుగా అయితే వర్షాకాలంలో సినిమాలు ఎవరో చూడరు, ఎండాకాలంలోనే బాగా ఆడతాయి అని చెప్పకండి. కానీ కాదు, అది వర్షాకాలమైనా ఎండాకాలమైనా మరి దుప్పట్లు కప్పుకునే చలికాలమైనా సరే మనం ఖచ్చితంగా మన అభిమాన హీరో సినిమా వచ్చింది అంటే, కథ నచ్చింది అంటే, మరి మనం మెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఆ సినిమా చూడాలంటే సమయంతో పని లేదు అనిపించేంతగా మరి కథలు అయితే రూపొందుతున్నాయి. సో కొంతమంది అయితే మరి కథకు ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది అయితే హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, హీరో మ్యాన్రిజం ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది అయితే పాటల ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది అయితే మరి సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ నచ్చినాయి ఉంటే చూసే గ్రాఫిక్స్ కానీ లేకపోతే ఆ ఎలివేషన్స్ కానీ ఉంటాయి కదా, వాటికి పిచ్చి పిచ్చిగా నచ్చి వెళ్తూ ఉంటారు. అలాంటి సినిమాలు కొన్ని రాబోతున్నాయన్నమాట. సో దానిలో భాగంగానే కొన్ని సినిమాలు మరి ఈ జూన్ నుంచి బాగా తెలుగు చిత్రాల సందడి జరగబోతుందని చెప్పి అనుకోవచ్చు. ఖచ్చితంగా ముందుగా అయితే కనుక పెద్ది రాబోతుంది వచ్చే నెలలోనే దాదాపు. సో ఎప్పటి నుంచో పెండింగ్ అనుకున్న మనము ఎట్టకేళ్ళకి వాళ్ళైతే టైం అనౌన్స్ చేస్తున్నారు, డే టు టైం కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నారు. సో చూద్దాం మరి వచ్చే నెలలో ఆశాజనకంగా మరి ఆ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ల పాటలు ఇప్పటికీ ఎంతో చాలామంది కూడా అలరిస్తున్నాయి. సో

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణప్పురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

సో వారియర్ మూవీ నుంచి చూపెట్టి సాంగ్ అయితే విజువల్ సాంగ్ ఉన్నారు. మీరు చూసి చూస్తున్నారు విత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సినిమా కబుర్లో మనం అయితే మంచి సినిమా గురించి, సినిమా విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. నిజంగా కదండి, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, కానీ మనమైతే రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేసి ఆఖరి సినిమా చూసిన తర్వాత మన ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి మనం ఒకసారి వెళ్తాం, మన ఫ్రెండ్స్తో ఒకసారి వెళ్తాం, ఫ్యామిలీతో చూడగలిగితే ఇంకా ఫ్యామిలీతో కూడా వెళ్తాం, నువ్వు కూడా వెళ్ళని చెప్తావు. అదే మన సినిమా అన్నట్టు ప్రమోషన్స్ ఇచ్చేస్తావు అనమాట. సో దీంట్లో ఎలాంటి లాభాలు ఉండవు, కష్టాలు తప్ప నష్టాలు తప్ప. కానీ చూడడం మంచిదే, ఒకసారి చూడండి, కానీ రెండోసారి మూడోసారి అనేది మీ ఇష్టం. సో అది మీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో అయితే మెంటల్ మధ్యలో మరి బ్రోచే వారు ఎవరు సినిమాల్లో ఆలోచించినట్టు ఒక హీరోయిన్ తెలుసు కదండి, నివేద పేతురాజ్. మరి ఈయన గుర్తించుకుంటే మరి కొంత గ్యాప్ వచ్చినా కానీ, సినిమాల్లో అవకాశాలు కొంచెం తక్కువ వచ్చినా కానీ, ఈ మధ్యకాలంలో మరీ మళ్ళీ కొత్త మీ మ్యాక్సిమం మెయిన్ హీరోల సినిమాల్లో ఎవడైతే త్వరలో కనపడబోతున్నారు. సో ఎవరో కదండి మరి వెంకటేష్ ఈ మధ్యకాలంలో తీసుకున్నట్టు ఒక చిత్రం తెలుసు కదండి. సో ఫ్యామిలీ కంటెంట్కి పెట్టింది పేరు ఎవరంటే కనుక మరి విక్టరీ వెంకటేష్ గారు. సో ఆయన సినిమా పేరుని, అదే విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్నట్టు ఆయన ఆదర్శ కుటుంబం అనే సినిమాని మరి తీస్తున్నారన్నమాట. సో దీని తగ్గట్టుగా ఈ సినిమాలో ఒక మంచి కీలకమైన పాత్రని నివేద పేతురాజ్ మరి పోషిస్తున్నారని తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే కనుక, చిరంజీవి గారు బాబీ దర్శకత్వంలో మస్తవుతున్న కొత్త చిత్రం ఒకటి రాబోతుంది అన్నమాట. ఈ సినిమాలో కూడా ఆవిడ ఒక ముఖ్యమైన కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్పి తెలుస్తుంది. సో మాస్ అంశాలతో వస్తున్నటువంటి ఈ సినిమా, అంటే చిరంజీవి గారి సినిమా అయితే కనుక మంచి యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుంది, వాల్తేరు వేరే కంటే ఇంకా మాసివ్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మరి ఆ ఎలివేషన్

అవన్నీ కూడా చాలా మరి కొత్తగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో కథ కూడా మరి చాలా బాగా ఉంటుందని ఆలోచనతో మంచి మాస్ క్యారెక్టర్స్ అందరికి కూడా ఈ సినిమా కొత్తగా అనిపిస్తుందని చెప్పి అనిపిస్తుంది. సో దీనికి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి త్వరలోనే మంచి మంచి అప్డేట్స్ అయితే త్వరలో చెప్పబోతున్నాము, సమయం అయిపోతుంది కాబట్టి. మరి మా సినిమా విశేషాల్లో సినిమా కబుర్లో చాలా మంచి విషయాలు అయితే తెలుసుకుంటున్నాం కదండి. సో ఇలాగే మంచి విషయాలు అయితే మీకోసం ఎప్పుడు చెప్తూ ఉంటాం. మరి ఈ రోజు అయితే మంచి కబుర్లు తెలుసుకున్నారని చెప్పి అనుకుంటాను. మరి ఇక్కడ సినిమా కబుర్లకి టాటా గుడ్ బై చెప్పేద్దాం. మరి ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ వచ్చేస్తుంది మరి దృశ్యం మూవీ నుంచి వింటూ ఎంజాయ్ చేయండి. భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
3: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్ బే. రాత్రి నుంచి పలుచోట్ల వర్షం ఎదురుగాలుల వల్ల వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని అన్నారు. వర్షం కారణంగా విద్యుత్ పునరుద్దరణకు ఆలస్యమవుతుందని తెలిపారు. మధ్యాహ్నంలోగా విద్యుత్ సరఫరా పునరుద్దరణకు అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పారదర్శకంగా పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని అన్నారు. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సైప్రస్ లో జరిగిన ఈయు విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ ప్రభావంపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు, జార్ఖండ్ నుంచి ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం క్రికెట్లో జరిగే క్వాలిఫైయర్స్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని పలువురు లబ్దిదారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈ నెల 31 తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: సుప్రభాత వేళ, శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
3: FM 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఎస్ మీరు జూన్ చేసి ఉన్నారు భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 12:09 అవుతుంది. మరి తెలుసు కదండి, మనకి తెలియని విషయాలని తెలుసుకోవడంలో చాలా చాలా సంతోషం ఉంటుంది. అలాంటి విషయాలని తెలుసుకున్నప్పుడు సో ఇంత సింపుల్గా ఉంటుందా, నాకు ఇన్నాళ్ళు తట్టలేదే, నాకు ఇన్నాళ్ళు ఎవరు చెప్పలేదే అన్నట్లుగా అంటూ ఉంటారు కదా. సో అలాంటి విషయాలు మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను. చాలా సింపుల్ థింగ్స్ మనము ఎందుకు ఎలా ఉంటుందంటే, ఇది రోజు చూస్తున్నాము, ఇది రోజు గమనిస్తున్నాము, ఇది రోజు ప్రయాణం చేస్తున్నాము, ఇలా నేను ఇటువైపే వెళ్తున్నాను, దీన్ని చూస్తున్నా కానీ నాకు ఇంతవరకు అది తట్టలేదే అనిపించలేదే, ఎవరు నాతో అనలేదే అన్నట్టుగా అనిపించే విషయాల గురించి ఈరోజు చెప్పబోతున్నాను. ముఖ్యంగా చాలా అంటే ఆ విషయాలు తెలిసినటువంటి సో ఈరోజు మనం చాలా మంచి విషయం తెలుసుకున్నారనే ఉద్దేశంతో కూడా ఉంటారన్నమాట ఈ ప్రోగ్రామ్ వింటే. సో అలాంటి విషయం చెప్పబోతున్నాను. సో ఒక చిన్న క్వశ్చన్ ఇవ్వబోతున్నాను, ఆ క్వశ్చన్ ఆలోచిస్తూ ఉండండి, దానికి క్వశ్చన్ అయితే ఆ ఆన్సర్ అయితే కాసేపట్లో చెప్పేస్తాను అనమాట. సో క్వశ్చన్ అంటే మనం మైండ్లో తట్టే క్వశ్చన్ ఏంటంటే కనుక, మామూలుగా బస్సులకి అయితే రోడ్డు అయితే ఉంటుంది, విమానాలకి పైన ఎయిర్లో వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఓన్లీ ఈ బస్సులకి కార్లకి వీటికి అయితే కనుక రోడ్డు ఉంటుంది, మరి రైల్వే ట్రాక్కి రోడ్డు ఎందుకు లేదు? పట్టాలే ఉన్నాయి, ఓకే, కానీ పట్టాల మధ్యలో రాళ్ళు ఎందుకున్నాయి? సో మట్టి అయినా వేయచ్చు కదా, ఇంకేదైనా గడ్డి అయినా వేయచ్చు కదా, ఇంకేదైనా వేయచ్చు కదా. ఓన్లీ మన చిన్నప్పుడు బ్రిటిష్ కాలం మన తాతల నాటి దగ్గర నుంచి ఎప్పుడు చూసినా ఆ కంకర రాళ్ళే, కంకర రాళ్ళే టక్ టక్ టక్ టక్ టక్ టక్ టక్ టక్ అని కొడతానే ఉంటాయి కదా. అసలు కంకర రాళ్ళని ఎందుకు వాడతారు? కంకర రాళ్ళని ఆ ప్లేస్లో ట్రాక్ మధ్యలో వేస్తూ ఉంటారు ఎందుకని? ఈ విషయం మీకు ఎప్పుడైనా తట్టిందా, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? నేను కొంచెం డౌట్గా ఆలోచించాను కాబట్టి నాకు డౌట్ వచ్చింది. సో నేనైతే ఆ విషయాన్ని కనుగొన్నానమాట. సో ఎలా ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే కొన్ని విషయాలు నాకు తెలిసినాయి. ఆ విషయాన్ని నేను తెలుసుకుంటూ ఊరుకుంటారా? ఖచ్చితంగా మీకు చెప్పకుండా అస్సలు ఉండాలని కదండి, చెప్పేస్తాను కాసేపట్లో. అవి చెప్పాలంటే ఒక పాట వచ్చేస్తుంది, ఆ పాట తర్వాత మీతో విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో సమయం 12:18:45 అవుతుంది. సో నేను చెప్పాను కదండి, ఏదైనా తెలియని విషయాన్ని మనం తెలుసుకుంటే రోజు అబ్జర్వ్ చేస్తున్నారు కానీ దీన్ని ఇంత క్లీన్గా ఇంత డెప్త్గా అనుకోలేదే, ఈ విషయాన్ని ఈరోజు తెలుసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు ప్రయాణాల్లో మనం ఉన్నప్పుడు మంచి సౌండ్లు వస్తూ ఉంటాం అంట. ఏంటంటే రైల్వే ట్రాక్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, రైల్వే ట్రాక్కి ఇరుపక్కల మధ్యలోనూ రాళ్లే అంటే కంకర రాళ్లనే స్పెసిఫిక్గా ఎందుకు వేస్తారు, మట్టి వేస్తే దృఢంగా ఉండదా, సిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని డౌట్ వచ్చిందా, నాకైతే డౌట్ వచ్చింది. అందుకనే డీప్గా అబ్జర్వ్ చేస్తే నాకు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి, అవి నాకు తెలిస్తే ఊరుకుంటానా, ఖచ్చితంగా మీకు చెప్తానమాట, చెప్పి తీరుతాను. ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా, నాలెడ్జ్ ఇస్ డివైన్, ఎంత తాగితే అంత అంటారు సార్ బ్రహ్మానందం గారు, ఆ టైప్ అనమాట. సో అది విషయం. అయితే రైల్వే ట్రాక్ కింద రాళ్ళు ఎందుకు వేస్తారనే విషయం గురించి నేను ఈరోజు చెప్పుకుందాం. సో ఈ రాళ్ళని అంటే ఈ రాళ్ళని మామూలుగా వాళ్ళ వే ఆఫ్ భాషలో అంటే వే ఆఫ్ టాకింగ్లో ఎలా అంటారంటే ట్రాక్ బలాస్ట్ అని చెప్పి అంటారంట. అయితే ఇంతకుముందు రైల్వే ట్రాక్ మధ్యలో చెక్క దిమ్మలు ఉండేవి, కానీ వాటిని రీప్లేస్ చేసి ఇప్పుడు కాంక్రీట్ దిమ్మల్ని ఉపయోగిస్తున్నారన్నమాట. సో కొంచెం దృఢంగా కూడా ఉంటాయి. సో వీటిని స్లిప్పర్స్ అని అంటారన్నమాట, స్లిప్పర్స్ అంటారు. అయితే ఇవి జరగకుండా అంటే ఈ దిమ్మలు అటు ఇటు జరగకుండా ఆ రాళ్లను కంకర రాళ్లను కొంచెం మీడియం సైజ్ కాకుండా కొంచెం పెద్ద సైజు రాళ్ళని దాంట్లో వేయడం జరుగుతుంది. ఒకవేళ రాళ్ల మీద కాకుండా నేలపైన నేరుగా ట్రాక్ వేస్తే ట్రైన్ బరువుకి ట్రాక్ క్రిందికి కుంగే అవకాశం ఉంటుంది, క్రింగి వంగే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా రాళ్ళు ఆపేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వర్షాకాలంలో, ఇప్పుడు రాబోయేది వర్షాకాలం కదా, ఆ వర్షపు నీరు వెంటనే భూమిలోకి ఇంకిపోయేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అండ్ ముఖ్యమైన మెయిన్ థింగ్ ఏంటంటే ఆ కంకర రాళ్ళు ఉన్న చోట చెట్లు మొలటానికి అవకాశం ఉండదు కాబట్టి, అవి ఎత్తుగా ఎదగడానికి అవకాశం ఉండదు కాబట్టి. సో అక్కడి నుంచి ఆటోమేటిక్గా మరి ఆ ప్లేస్లో ఎక్కడా కూడా చెట్లు మొలటానికి అవకాశం ఉండదు కాబట్టి చాలా ఫ్రీగా ఉంటుంది. దాన్ని బట్టి ట్రైన్ వైబ్రేషన్స్ వచ్చే సౌండ్స్ కానీ వైబ్రేషన్స్ కానీ రాకుండా ఈ కంకర్రాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అయినా కానీ ట్రాక్ మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలు వచ్చినప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మన వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేస్తూ ఉంటారు. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే రైల్వే ట్రాక్ కింద ఖచ్చితంగా ఆ మధ్యలో కంకరాలను ఉపయోగించడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. వైబ్రేషన్ వల్ల చుట్టూ ఉన్న ప్రాంతాలు ఎఫెక్ట్ అవ్వకుండా మరి సౌండ్స్ అన్ని రాకుండా ఉండటం కోసం కంకరాలు నియంత్రిస్తాయన్నమాట. ఇవన్నీ దీని గురించే రైల్వే ట్రాక్ కింద కంకరాలను ఎక్కువగా ఉపయోగపడింది. సో ఇప్పుడైతే మనకు చాలా మంచి విషయం తెలుసు కదా, ఇంకా చాలా మంచి విషయాలు అయితే మీకు తెలుసాలు చెప్తాను. ఇప్పుడైతే మీకు సూపర్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక చిక

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: చూడలేని సమయం పండింగ్ గంటల 30 నిమిషాలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ప్రపంచస్థాయి వేడుకల్లో ఉపరాష్టపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీని కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్టపతి కర్ణాటకలోని బెల్తంగడిలో సిరి ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి కేరళను సందర్శించి కొట్టాయంలో దీపిక మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ పర్యటనలో ఆయన బీఎస్ఎఫ్ చేసిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించి బోర్డర్ అవుట్పోస్ట్ G7ను ప్రారంభించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత భుజ్లో సరిహద్దు సంబంధిత అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. 6 నెలల వ్యవధిలో అమిత్ షా కచ్ ప్రాంతంలో పర్యటించడం ఇది 2వసారి. గత ఏడాది నవంబర్లో బీఎస్ఎఫ్ జాతీయ స్థాయి ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు భుజ్ను సందర్శించారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న కృత్రిమ జనాభా మార్పుల వెనుక ఉన్న కారణాలను కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ పరిశీలిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నిన్న గాంధీనగర్లో 340 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం మాట్లాడుతూ అమిత్ షా కృత్రిమ జనాభా మార్పుల నివారణకు అవసరమైన చర్యలపై కమిటీ చర్చిస్తుందని, ఏదైనా నిర్దిష్ట చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని పరిశీలిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్ నేతృత్వంలోని ఈ కమిటీ ఏడాదిలోపు తన నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. దేశంలోని ప్రతి చొరబాటుదారుణ్ణి గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
2: भाजपा बंगाल सरकार ने डिटेंशन सेंटर बनाए हैं, मगर हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए. अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस

0: नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी।
1: సరిహద్దు కంచె నిర్మాణం పనుల కోసం 600 హెక్టార్ల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అందజేసినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని హోంమంత్రి అభినందించారు. మ్యాన్మార్ అధ్యకులు యుమిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యుమిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వస్తోంది. మింగాన్ అధ్యక్షుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యకులు జూన్ 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యుమిన్ ఆంగ్ బోధ్గయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఘర్షణలు, అభద్రతాభావం, ప్రజల వలసలు, ఆహార కొరత వంటి కారణాలు ఈ వ్యాధిని అదుపు చేసే ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కాంగో రాజధాని కిన్షాసా విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం టెడ్రోస్ విలేకరులతో మాట్లాడుతూ బాధితులు ఒంటరిగా లేరని, ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో వారికి మద్దతుగా WHO సిద్దంగా ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలకు భరోసా ఇవ్వడానికే తాను ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. తూర్పు ఇటూరీ ప్రావిన్స్ రాజధాని బునియాలో WHO బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, తాము అక్కడి పరిస్థితిని అంచనా వేస్తామని తెలిపారు. కాంగో తూర్పు ప్రావిన్స్ లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పటివరకు 1000 కంటే ఎక్కువ అనుమానిత కేసులు, 238 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఎబోలా వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నెల 17వ తేదీన అంతర్జాతీయ ఆందోళనకర ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించగా, ఆ తర్వాత ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ దీనిని ఖండాంతర ప్రజారోగ్య భద్రత అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. చౌదరి చరణ్ సింగ్ దార్శనికత కలిగిన నాయకుడని, రైతుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని ఉపరాష్టపతి కొనియాడారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, చరణ్ సింగ్ పూర్తి జీవితం దేశంలోని రైతులు, కార్మికులు, గ్రామాల అభ్యున్నతికే అంకితమైందని చెప్పారు. హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, చరణ్ సింగ్ స్వాతంత్ర సమరం నుండి అత్యవసర పరిస్థితి కాలం వరకు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షకుల దినోత్సవం సందర్భంగా యుఎన్ శాంతి భద్రతల పరిరక్షకులకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నివాళులర్పించారు. ప్రపంచ శాంతి భద్రతలు కాపాడడంలో ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షణ మిషన్ల కింద పనిచేస్తున్న ధైర్యవంతులైన మహిళలు, పురుషుల అచంచలమైన నిబద్దతను ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యంత సవాల్తో కూడిన వాతావరణాల్లో కూడా వారి అంకితభావం ఒక అర్థవంతమైన మార్పును తీసుకొస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాంతి కోసం పెట్టుబడి పెట్టండి అనే సందేశాన్ని మంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదువీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో కురిసే నైరుతి ఋతుపవనాల సీజన్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈరోజు న్యూఢిల్లీలో 2026 రుతుపవనాల సీజన్ కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం

0: రవిచంద్రన్, ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉందని, అలాగే మధ్య దక్షిణ ద్వీపకల్పం వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ ఉండవచ్చని పేర్కొన్నారు. ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ, జూన్ నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ తీవ్రతతో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్టాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
6: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
5: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
5: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సూపర్ సాంగ్ అయితే బహుమతి అందించగా హరీష్ జరాజ్ మ్యూజిక్ కంపోజర్ గా జెస్సి గిఫ్ట్ కేకే అండ్ సుజాత పడిన అద్భుతమైన పాట విన్నారు. అపరిచిత మూవీ నుంచి మీరు చూసి ఉంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 12:47 అవుతుంది. సో మనం మంచి విషయాలు తెలుసుకుంటాం కదండి, మీకు తెలుసాలో. సో మీరు ఎప్పుడైనా చిప్స్ ప్యాకెట్ విన్నారా, అయితే తిన్నారా, ఐ మీన్ అంటే మంచిగా వర్షం కూర్చున్నప్పుడు కానీ ఏదైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ ఏదన్నా కొంచెం చిట్ చాట్ చేద్దాం అనుకున్న టైంలో మనకి చిప్స్ ప్యాక్ తిన్నప్పుడు ఒక అవగాహన వస్తుంది. ఏంటంటే ప్యాక్ చూస్తేనేమో ఎంత పెద్దగా ఉంది, లోపల చూస్తేనేమో చిప్స్ తక్కువ ఉన్నాయని చెప్పి ఆ కొట్టు వాడిని ఆ కంపెనీ వాడిని తిట్టుకుంటూ ఉంటాం. సో ఇది నన్ ఆఫ్ మ్యాటర్. సో ఇంక నేను చెప్పాను ఏంటంటే ఆ ప్యాకెట్ అంత లావు ఉండటానికి ఒక గ్యాస్ నింపడం జరుగుతుంది అనమాట. సో అది ఏంటి అనేది ఈరోజు మాట్లాడు. ఎప్పుడైనా గమనించారా ఎంత లావుగా ఉంటుంది ప్యాకెట్లో చూస్తేనేమో సగానికి తక్కువగానే ఈ చిప్స్ ఉంటాయని చెప్పి అనిపిస్తుంది కదా. సో అసలు విషయం ఏంటంటే చిప్స్ ప్యాకెట్లో నైట్రోజన్ వాయువుని నింపడం వల్ల ఇది బాగా ఇదిగా ఉంటుంది, అంటే బాగా ఉబ్బెత్తుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఒక్కసారి తీసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ నైట్రోజన్ వాయువు అనేది బయటకు పోతుంది, చిప్స్ తినేస్తాం ప్యాకెట్ పడేస్తాం, ఇదంతా తర్వాత సంగతి. అయితే ఎందుకని ఈ వాయువు నింపుతారంటే ఈ వాయువుకి నైట్రోజన్ గ్యాస్ నైట్రోజన్ వాయువుకి రంగు రుచి వాసనలంటూ ఏమీ ఉండవంట అందువలన. సో ఇది లోపల ఉండడానికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ రంగు రుచి వాసనలు ఉండవు కాబట్టి లోపల చిప్స్ని ఏమాత్రం పాడు చేయడానికి అవకాశం ఉండదు. అదే ఆక్సిజన్ వాయువుని నింపారనుకోండి ఆక్సైడింగ్ వల్ల చిప్స్ త్వరగా పాడవుతాయి, దానివల్ల ఆ పాడే వాసన రావటం ఇవన్నీ జరుగుతూ ఉండటం వల్ల ఆక్సిజన్ బదులుగా నైట్రోజన్ వాయువుని నింపడం జరుగుతుంది అనమాట. ఇలా గాలిని నింపడం వల్ల చిప్స్ విరిగిపోకుండా భద్రంగా ఉంటాయంట. సో నేను చిన్న టిప్ చెప్తాను ఏంటంటే ఈ చిప్స్ని తినడం వల్ల కొన్ని నష్టాలు కూడా జరుగుతున్నాయి, అవి గమనించండి. కొన్ని అంటే మైక్రోస్కోప్తో వాటితో పరీక్షించినప్పుడు కొన్ని లోపల రోగకారకస్ క్రీములు అవి ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొంచెం అవాయిడ్ చేయడం మంచిది అండ్ ఇది విషయం. సో ఇంకా మీకు ఒక చిన్న విషయం, మొట్టమొదటి ఆధార్ కార్డు తీసుకుంది ఎవరో తెలుసా? ఆ విషయం గురించి కొద్ది క్షణాల్లో మాట్లాడబోతున్నాను. అసలు ఎక్కడ తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు, ఏ పేరు మీద తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు అనే విషయం గురించి మాట్లాడబోతున్నాను. ఇప్పుడు పాట వచ్చేసింది, మీరు ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

0: ఎస్ మీరు ట్యూన్ చేసుకుంటున్నారు విత్ భారతి 101.3 ఇది ఆకాశవాణి యొక్క మీకు తెలుసాలో ఆఖరి గడియలకు వచ్చేసాము. సో నేను చెప్పాను ఇందాక అడిగాను కదండి, మొట్టమొదటి ఆధార్ కార్డు అంటే మామూలుగా ఏ ప్లేస్లోకి వెళ్ళినా ఏ అప్లికేషన్ పెట్టాలన్నా ఏదైనా చేయాలన్నా అనుకోకుండా అదే ఏదైనా ట్రావెలింగ్ చేయాలన్నా కానీ ఫస్ట్ చూపించాల్సింది మనకి ఆధార్ కార్డు చూపించాలి. సో ఈ ఆధార్ కార్డు గురించి నేను చూసినప్పుడు నాకు కూడా డౌట్ వచ్చింది, అందుకనే రీసెర్చ్ అంటే నా లెవెల్లో నేను చేశాను అనుకోండి. సో దీనికి తగ్గట్టుగా ఆధార్ కార్డు ఫస్ట్ ఎవరికి ఇచ్చారంటావు అనిపించింది, అనిపించినప్పుడు సెర్చ్ చేశాను. మీకు చెప్పకుండా ఉంటానా, నేను తెలుసుకుంటే ఖచ్చితంగా చెప్పేస్తాను. సో మొట్టమొదటిగా ఆధార్ కార్డు తీసుకున్న ఆవిడ పేరు రంజన సునావ్ అనే ఆవిడ తీసుకున్నారు అనే మహిళ తీసుకున్నారన్నమాట. సో ఈవిడ మహారాష్ట్రలో నందుర్బార్ జిల్లాలో చెందినటువంటి తెంబ్లీ అనే గ్రామానికి చెందిన ఆవిడ అనమాట. ఈవిడ ఎప్పుడు తీసుకున్నారు తెలుసా, 2010 సెప్టెంబర్ 29వ తేదీన అప్పటి ప్రధాని గారు అనేటువంటి మన్మోహన్ సింగ్ గారు మరియు సోనియా గాంధీ గారి చేతుల మీదుగా మొట్టమొదటి ఆధార్ కార్డుని ఆవిడకి అందజేయడం జరిగింది. సో అంటే ఇక్కడే ఇవ్వడానికి కారణం ఏంటంటే కనుక, సో మొదటి ఆధార్ కార్డు అనేది చాలా బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి, ఆధార్ కార్డు వాళ్ళ గుర్తింపుగా మాత్రమే మరి వర్తించాలనే ఉద్దేశంతో వచ్చారు. తర్వాత మనుగడలో ఆటోమేటిక్గా అన్నింటికీ ఆధార్ కార్డే ప్రామాణికం అయిపోయిందనమాట. సో ఈ ఆధార్ కార్డుని మరొక పేరు చెప్తున్నాను, రంజన సునావ్ అనే మహిళకు మరి మహారాష్ట్రలో నందుర్బార్ జిల్లాలో చెందిన తెంబ్లీ అనే గ్రామానికి చెందిన ఆవిడకి ఇవ్వడం జరిగిందనమాట. ఇదన్నమాట విషయం. సో ఇలా ఈరోజు మనం ఈరోజే కాదండి ప్రతిరోజు కూడా 12 గంటల నుంచి 1 గంట వరకు కూడా మంచి విషయాలని మీకు తెలిసేలా తెలుసుకుంటున్నాం. సో నాతో పాటు మిగతా ఆర్జెస్ కూడా మంచి మంచి విషయాలని మీకు పొందుపరిచి తెలుసుకొని జాగ్రత్త పరిచి మీకు అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అండ్ ఇలాగే మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉందాం. సో మీకోసం అయితే మరి నెక్స్ట్ మనం ధీరాలో కలుసుకుందాం, సమయం అయితే అయిపోతుంది కాబట్టి. మీకోసం అయితే మరి సాంగ్ కాకపోయినా నెక్స్ట్ మీకోసం అయితే కలుసుదాం. వింటూ ఎంజాయ్ చేయండి విత్ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3
2: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం మధురవాణి.

వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్లకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. దేశంలోని ఏ పేదవారు పూరి గుడుసులో నివసించకూడదనే ప్రధాని సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నామని అన్నారు. భారతదేశ వస్త్ర మార్కెట్ విలువ 176 బిలియన్ డాలర్లుగా ఉంది. 2030 నాటికి ఇది 300 బిలియన్ డాలర్లకు పెంచేందుకు టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2వ రోజు పర్యటన నిమిత్తం ఈరోజు కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కును మంత్రి సందర్శించారు. భారతదేశ వస్త్ర పరిశ్రమ భవిష్యత్తులో కొత్త శిఖరాలను అందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలో వస్త్ర పరిశ్రమ వేగంగా అభివృద్ది చెందుతోందని, దేశంలోని చేతివృత్తి కళాకారుల కళా నైపుణ్యాలకు ప్రపంచ మార్కెట్లో మరింత ప్రాప్యత లభించాలని మంత్రి అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా బలపడిందని, ప్రతివర్గం అభివృద్ది చెందేలా అనేక సంస్కరణలు తీసుకువచ్చారని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి పదవీకాలం 12 ఏళ్లలో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే సూత్రాల ఆధారంగా పేదల అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారని, భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. అనంతపురం జిల్లాలో విస్తృతంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు వహించాలని జిల్లా మలేరియా నివారణాధికారి డాక్టర్ ఓబుల్ తెలిపారు. ఈరోజు అనంతపురంలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వర్షాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నివాస ప్రాంతాల్లో నిల్వ నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. దోమల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఫాగింగ్ ఫ్రైడే డ్రైడే లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించి మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు రాకుండా చూసుకోవాలని సూచించారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన ఈరోజు గోవిందరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు. స్వామివారు 4 మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఈరోజు అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పలు దేశాల్లో రక్షణ సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు శాంతి కాముకులు కృషి చేస్తున్న నేపథ్యంలో వారి సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా మే 29వ తేదీన అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని పాటిస్తోంది. 1948 నుంచి ప్రపంచ శాంతిని నెలకొల్పడంలో ప్రాణాలర్పించిన 3,800 మంది శాంతి పరిరక్షకులను ఐక్యరాజ్యసమితి ఏటా గౌరవిస్తోంది. వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

తెలుగు సందించగా హరిహరన్ అండ్ చిత్ర గారి అద్భుతమైన పాట విన్నారు. అడవి రాముడు ప్రభాస్ నటించే చిత్రంలో నుంచి విన్నారు. మీరు జూమ్ చేసి ఉంటున్నారు విత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. 11:09 అవుతుంది స్టూడియో సమయం. మరి మనమైతే ధీరాలకు ఎంటర్ అయిపోయాం. మరి సమాజంలోనూ ఇంట్లోనూ ఒంటరిగా ఉన్నప్పుడు గాను ఎక్కడైనా సరే ఒక మహిళ భద్రత కావాలంటే ఎన్నో విషయాలను కేర్ చేయాలి, ఎన్నో విషయాలని తెలుసుకొని ఉండాలి, ఎన్నో విషయాలకి లోబడి ఉండాలి, ఎన్నో విషయాల్లో తెలివిగా ఉండాలి. అలాంటి విషయాలను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా చేసే పొరపాట్లు ఏంటంటే కనుక సోషల్ మీడియాలో లైవ్ పోస్ట్స్ పెట్టడం అనేది చాలా చాలా చాలా శుద్ధ పొరపాటు. ఎందుకని అంటున్నానంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇంట్లో ఉన్నారనే విషయాన్ని మీరు కనుక ఒక సెల్ఫీ ద్వారానో వీడియో ద్వారానో లేకపోతే సెల్ఫ్ కుకింగ్ ఏదైనా చేస్తునో లేకపోతే ఇంకేదన్నా డిజైన్ చేస్తునో ఒంటరిగా ఈరోజు ఉన్నారు అంటే అలా పెట్టేవాళ్ళు అందరూ ఉంటారని నేను అంటలేదు, కానీ కొంతమంది మాత్రం లైవ్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని పసిగట్టేవాళ్ళు, కనిపెట్టేవాళ్ళు, మరి కడిగట్టుగా మీ పని పట్టేవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని గమనించండి అని నేను ఒకసారి ఒక మాటగా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విషయాన్ని చెప్పబోతున్నాను అనమాట. సరే అసలు ఏం చేయాలి అంటే కనుక లైవ్ ఫొటోస్ అస్సలు షేర్ చేయకూడదు. అండ్ మీరు అంటే ఎక్కువగా ఉపయోగించేటువంటి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా రకరకాల చాటింగ్ ప్లాట్ఫామ్స్ సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి, కానీ అన్నీ పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్గా ఉంటాయని చెప్పలేము. ఎందుకంటే అందరూ నమ్మినట్లుగానే ఉంటారని గ్యారంటీ లేదు. కొంచెం తెలివి ఉపయోగిస్తారు, కొంచెం టెక్నిక్స్ ఉపయోగిస్తారు, కొంచెం మరి వాళ్ళ మాటల ద్వారా మిమ్మల్ని బెదిరించడం మరి అదిరించడం ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు మీరు తెలివిగా ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. మరి ఆ సమయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్నైనా ఉంటాయి. సో ముందుగా అయితే మాత్రం మీ లైవ్ లొకేషన్స్ కానీ, లైవ్ ఫొటోస్ కానీ, మీ థమ్ నెయిల్స్ కానీ, థమ్ ఫొటోస్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టకుండా ఉండడమే మంచిది. ఇంకా ఎన్ని విషయాలు చెప్పాలంటే చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అలాంటి విషయాలను తెలియజేయాలంటే కానీ ఖచ్చితంగా ఇప్పుడైతే మీకోసం చెప్పేస్తాను. సో మరికొద్ది సేపట్లో మీకు ఆ విషయాలన్నీ షేర్ చేస్తాను. సో మీకోసం ప్రసంగిస్తుంది వినేసేయండి, వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఇప్పటివరకు మీరు మరి ధీరాలో మంచి మంచి సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు, స్టూడియో సమయం చాలా చూస్తున్నాం, 1:19 అవుతుంది. మరి సమయం చూస్తే 1:20 కావాల్సింది, మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. విద్యుత్ శాఖ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని నగరాలను చెత్త డంపింగ్ యార్డు రహితంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్న మంత్రి పి నారాయణ. వర్షాల కారణంగా తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామిక వేడను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని చేతి వృత్తి కళాకారుల నైపుణ్యాలకు ప్రపంచ మార్కెట్లలో మరింత ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్దిని వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం పిఎల్ఐ ద్వారా ఆంధ్రప్రదేశ్కు మరిన్ని నిధులు అందేలా కృషి చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: కాటన్ క్యోంకి ఆంధ్ర ఏక ఐసా ప్రదేశ్ హై జో కుచ్ భీ కర్ సక్తా హై, హమ్నే ఏక ధర్మావరణ్ మే అప్రూవ్ కియా హై క్లస్టర్, ఏక ఔర్ క్లస్టర్ హమ్ హ్యాండ్లూమ్ భీ ఆంధ్రప్రదేశ్ కా ఏక బహుత్ బడా సెక్టర్, ఔర్ సెక్టర్ కో డెవలప్ కర్నా ఉద్దేశ్ హై కి టెక్స్టైల్ కా హబ్ అభి తక్ తో హ్యాండ్లూమ్ కే నామ్ సే ఆంధ్రప్రదేశ్ లేకిన్ టెక్స్టైల్ కే నామ్ సే.
0: అనంతరం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అంశంపై ఆయన మాట్లాడుతూ, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే సూత్రాల ఆధారంగా ప్రజల అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి అనేక ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. విద్యుత్ సరఫరా పరిస్థితులు, వర్షాల నేపథ్యంలో తలెత్తిన సమస్యలు, విద్యుత్ పునరుద్దరణ చర్యలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం సైబర్ నేరాల కార్యాచరణ ప్రణాళికపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. అలాగే పోర్టుల అభివృద్ది, మౌలిక సదుపాయాల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా రాష్ట రవాణా వ్యవస్థ బలోపేతానికి సంబంధించి ఆర్టీసీ బస్సుల కొనుగోలు ప్రక్రియపై అధికారులతో సమావేశమై పురోగతిని తెలుసుకోనున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని నగరాలను చెత్త డంపింగ్ యార్డు రహితంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లిలో ఈరోజు పర్యటించిన మంత్రి అక్కడ నిర్మాణంలో ఉన్న వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని 107 మున్సిపాలిటీల్లో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా ప్రతిరోజు 5385 టన్నుల చెత్తను బయోగ్యాస్గా మారుస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: 103 మున్సిపాలిటీస్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ చేసి వేస్ట్ బయటికి పంపించాలని ప్రాసెసింగ్ ప్లాంట్స్ ని 107 శాంక్షన్ చేశాం. ఈ 107 ప్లాంట్లు పూర్తయితే 5350 టన్నులు ప్రాసెస్ అయ్యి ఈ రోజు కారో చెత్త బయటకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా డ్రై అంతా సపరేట్ చేస్తారు, వెట్ అంతా సపరేట్ చేస్తారు. ఈ విధంగా చేసే కార్యక్రమే ఈ ప్రాసెసింగ్ది. ఇవన్నీ కూడా జూన్ ఎండ్ లేదా జూలై మిడిల్కి పూర్తి అయ్యేటట్టుగా ఏజెన్సీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవన్నీ చేస్తారు.
0: రాష్ట్రంలో కురిసిన వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ సమస్యలపై మంత్రి అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి కృష్ణ, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని చెప్పారు. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ పునరుద్దరణ పనులు ఆలస్యమవుతున్నాయని వెల్లడించారు. అలాగే ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తత సందేశాలు పంపాలని అధికారులకు తెలిపారు. ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా 1912 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు పలు అంశాలపై మాట్లాడారు. జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అలాగే జులై నెలలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోందన్నారు. రాష్టంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో జిల్లాలో ప్రత్యేకంగా యోగాంధ్ర నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులతో, తూర్పుగోదావరి జిల్లాలో ఖైదీలతో ఇలా 28 జిల్లాలకు 28 ప్రత్యేక ఇతివృత్తాలను ఖరారు చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో 1,000 మంది చొప్పున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని శ్రీకాకుళం జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. పీఎం కిసాన్ యోజన ద్వారా అందించే నగదు సహాయం పంటల సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని శ్రీకాకుళానికి చెందిన వై భుజంగరావు తెలిపారు.
3: ఎన్డీఏ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టింది. అందులో ముఖ్యంగా అంటే రైతులకు ఉపయోగపడినటువంటి పీఎం కిసాన్ అనేది చాలా చేయూతనిచ్చే పథకం. ఈ పథకం 6,000 ప్రతి 4 నెలలకి 2,000 చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. అలాగే పీఎం క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. దీనిలో భాగంగా తక్కువ వడ్డీకి రుణాలను తీసుకొని రైతులు విత్తనాలు ఎరువులు కొనుక్కోవడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. అలాగే ఫసల్ బీమా యోజన, దీనికి పంట నష్టం జరిగినప్పుడు ఆ బీమా రైతులకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టి భారతదేశాన్ని చాలా ముందడుగుకి తీసుకెళ్లడం జరిగింది.
0: మేక్ ఇన్ ఇండియా, ఆపరేషన్ సింధూర్ వంటి కార్యక్రమాల ద్వారా దేశం అభివృద్ది దిశగా ముందుకు సాగుతోందని పీజీ గుప్తా తెలిపారు.
4: ఎన్డీఏ కూటమి అనేక భారతదేశ ప్రతిష్టని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. అందులో ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా అనే మన భారతదేశంలోనే మనం వస్తువులు తయారు చేసి మనమే వాడుకునేటట్టు, తర్వాత విదేశ వ్యవహారాలు కూడా చక్కగా పెట్టారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర అనేది సక్సెస్ఫుల్గా చేసి ప్రపంచ పటంకి మన భారత సత్తా చూపించారు. అదేవిధంగా నేషనల్ హైవేస్ అయితే విరివిగా చేశారు.
0: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కాలానుగుణ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ ఓబులు సూచించారు. అనంతపురంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ నివాస ప్రాంతాల్లో నిల్వ నీరు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలని తెలిపారు. దోమల నివారణ కోసం ప్రభుత్వం ఫ్రైడే డ్రైడే వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. నీటి నిల్వ లేకుండా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పలు దేశాల్లో రక్షణ సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళం కృషి చేస్తున్న నేపథ్యంలో వారి సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్య

సమితి ప్రతి ఏటా మే 29వ తేదీన అంతర్జాతీయ శాంతి పరిరక్షణ దినోత్సవంగా పాటిస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్దిని వేగవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. విద్యుత్ శాఖ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని నగరాలను చెత్త డంపింగ్ యార్డు రహితంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్న మంత్రి పి నారాయణ. వర్షాల కారణంగా తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని ఇచ్చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: FM 101.3.

మధు మాసంలోన మంచు పూలా జల్లువా. ఎస్, ఇప్పుడు సాంగ్ అయితే కులశేఖర్ గారు సంధించగా జీన్ శ్రీనివాస్ పాడిన పాట మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు విద్ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 1:07 మంచి పాటలతో పాటు ధీరలో మంచి విషయాలు మహిళల కోసం, మహిళా మనుల కోసం చెప్తున్నానమాట. సో మహిళల భద్రత ఆలోచించి కొన్ని విషయాలు అయితే మీకోసం చెప్పడం జరిగిందనమాట. సోషల్ మీడియాలో మీరు పెట్టే పోస్టు మీ కొంప ముంచుతుంది, అర్థం చేసుకోండి. సో ఇంట్లో అంటే ఇది మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, సమాజంలో బయట ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఎలా బిహేవ్ చేయాలి అలాంటి వాటి కోసం చాలామంది తెలుసు, కొంతమంది అంటే అప్గ్రేడ్ అయ్యారు, అప్డేట్ అయ్యారు, అండ్ నేను చెప్పే వాటితో ఇంకా అప్డేట్ అవ్వచ్చు. మరి నేను చెప్పే ఏంటంటే కనుక, ఇంట్లో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీ పనిలో మీరు నిమగ్నమై ఉన్నప్పుడు, ఎవరైనా వచ్చి కాలింగ్ బిల్ కొట్టడం కానీ మాట్లాడడం కానీ చేస్తున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీ బిహేవియర్ ఎలా ఉండాలి అంటే కనుక, ఎవరైనా సరే తెలియని వ్యక్తి వచ్చారు, తెలిసిన వ్యక్తి వచ్చారంటే అది వేరు, తెలియని వ్యక్తి వచ్చి మరి సంథింగ్ ఏదో ఆశించి ఏదో మాట్లాడాలి లేదా ఇంట్లో మరి ఉండాలి అనే ఆలోచనతో ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, తలుపు తట్టిన తర్వాత మీరు మాట్లాడే మాటల్లో వాళ్ళు మీ ఇంట్లో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు అనే ఆలోచన వచ్చే విధంగా మీ బిహేవియర్ అనేది ఉండాలి. మీ మాట, చూపు, మీ బిహేవియర్, మీ ప్రవర్తన అన్నీ కూడా ఒకేలా ఉండాలి. సో సంథింగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా నాన్నగారు ఇంట్లో ఉన్నారు, నాన్నగారు పడుకున్నారు, లోపల బిజీగా ఉన్నారు, మామయ్య గారు ఇంట్లో ఉన్నారు, ఇట్లా రకరకాల వర్డ్స్ని యూజ్ చేయడం ద్వారా కూడా మరి లోపలికి చూస్తూ మరి తిడతారనో, మాట్లాడతారనో, కోప్పడతారనో, లేకపోతే ఆయన ఒక పెద్ద గంభీరంగా ఉంటారనో అనే వ్యక్తపరచడాన్ని మరి ఎలా వ్యక్తపరచాలంటే, ఇంట్లో ఉన్నవాళ్ళు చాలా గంభీరంగా ఉంటారనే దాన్ని మీ ఫేస్ ఫీలింగ్స్లో కానీ, మీ నడవడిలో కానీ, ప్రవర్తనలో కానీ తెలియచెప్పే విధంగా ఆ బిహేవియర్ అలా ఉండాలి. మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని ఉండడానికి మంచిది. అప్పుడు ఇంట్లో పెద్ద వ్యక్తి ఉన్నారు, మనం లోపల ప్రవేశించడానికి అవకాశం లేదు, సో మనం ఏ మాయ చేయడానికి అవకాశం లేదని చెప్పి అనుకుంటానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే, చాలా అంటే ఇది ఇంట్లో విషయం, మరి బయట ప్రయాణం చేస్తే ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్పి తర్వాత మనం పాటలకు వెళ్ళిపోతాం. సో కొత్త ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు వీలైనంత వరకు పగటిపూట ప్రయాణానికే ప్రాధాన్యత ఇవ్వండి. సో ఊరు చేరుకుని అంటే మీరు ఈవినింగ్ 6 బయలుదేరి ప్రయాణానికి 10:30 తర్వాత వెళ్తే అక్కడ వెహికల్స్ ఉండకపోవచ్చు, అందుబాటులో లేకపోవచ్చు. సో మీకు అంటే మీ దగ్గరికి వస్తానన్న పర్సన్, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆ టైంకి ఉండకపోవచ్చు, ట్రాఫిక్ జామ్ వల్ల ఆగిపోయి ఉండొచ్చు, దాని మూలన మీరు బెంబేలు ఎత్తిపోయి బాధపడిపోయి కంగారు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ప్రయాణాన్ని సాధ్యమైనంత వరకు ముందే అంటే పగటిపూట 7-8 లోపే మీరు చేరుకునేలాగా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ మరికొద్ది క్షణాలు చెప్తాను. ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ వస్తున్న ఆ విషయాలతో మాట్లాడుకుందాం. వినిపించండి విద్యుత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మీరు జూన్ చేసి ఉన్నారు భారతీయ 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సో మనమైతే తెలుసుకుంటున్నాం ధీరాలో మంచి విషయాలు అన్నమాట. సో అయ్యేంటంటే కనుక మరి పగటిపూట ప్రయాణాలకే అది ప్రాధాన్యత ఇవ్వాలి. పగటి పూటలోనే మరి వెలుగు ఉండగానే ఇంటికి చేరుకోవాలన్న ఉద్దేశంతో మీరు ప్రయాణం చేస్తే బాగుంటుందని చెప్పి మహిళా మణులకు మహిళా రత్నాలకు అన్నిటికీ అందరికీ తెలియజేయడం జరిగిందనమాట. సో ఇంకా మరి మిగతా అంటే మన కోసం ఎవరైనా వచ్చి డ్రాపింగ్ పికప్పింగ్ చేసుకుంటూ ఉంటుంటే కనుక అది ఓకే, నో ప్రాబ్లం, మనకంటే ఒక సెక్యూరిటీ ఒక భరోసాన ఉంటుంది. కానీ మిగతా వాళ్ళు అంటే అనుకున్న సమయంలో రాకోరా అంటే అనుకున్న సమయంలో కనుక ట్రైన్ దిగినా బస్ దిగినా అలా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఉపయోగించాల్సింది స్పెషల్గా కాకుండా ప్రయాణ సమయంలో ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా యూజ్ చేయడం మంచిది. దీని ద్వారా ఉపయోగం ఏంటంటే కనుక ఎక్కువగా జనాభా అందరూ కూడా మీతో పాటు ఉంటారు, మీతో కలిసి ఉంటారు. సో కొంత ధైర్యం అనేది రావడం జరుగుతుంది. అండ్ మీ ఫోన్లో మీ ఫ్రెండ్తో కానీ ఎవరితోనో కాంటాక్ట్లో మాట్లాడుతూ ఉంటే ఇంకా మంచిది. సో ఎయిర్పోర్టు రైల్వే స్టేషన్ లాంటిలో దొరికే అఫీషియల్ ప్రీపెయిడ్ ట్యాక్సీలను వాడటం మంచిది. అండ్ ప్రయాణంలో పక్కన కూర్చున్న వారు ఎంత క్లోజ్గా మాట్లాడినా కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమి దేనికోసం వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి కోసం వచ్చారు, నెక్స్ట్ ప్లాన్ ఏంటి, సో ఇవన్నీ వాళ్ళు అడుగుతున్నా ఆరా తీస్తున్నా కానీ మీరు గమనించి వారిని కొంచెం మీరు డైవర్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే వాళ్లే అపరిచితులుగా అవ్వచ్చు, వాళ్లే ప్రమాదకారిగా అవ్వచ్చు. అండ్ అనుకోకుండా ఆ వాయిస్లో వాళ్ళకి బాగా ఆపోయినా వాళ్ళ పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా విని ఏదైనా సంఘటనకి దారితీయొచ్చు అనే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. అండ్ ఈ విషయాలు ఈ పరిచయాలు పెంచుకోకపోవడం మంచిది. అండ్ పర్లేదు బామ్మగారు, పర్లేదు అక్కగారు, పర్లేదు అని చెప్పి ఏదో విషయం మీద మాట్లాడుతూ ఉన్నారనుకోండి, సో మీకు మధ్యన ఎక్కువగా పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. కొంతవరకు పర్లేదు కానీ శృతిమిస్తే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా గమనించండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే కనుక మీ మొబైల్లో అంటే మీరు ప్రయాణం చేస్తున్నారంటే మీ మొబైల్లో ఫుల్ ఛార్జింగ్ అన్న ఉండాలి, పవర్ బ్యాంక్ వెంట పెట్టుకుని వెళ్ళాలి. అండ్ ఇంకా ఏంటంటే కనుక మీరు త్వరగా వెళ్ళే ప్లేస్ని మీరు ఎక్కడికైతే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో అక్కడి నుంచి లైవ్ ట్రాకింగ్ అనేది మన ఫ్యామిలీ క్లోజ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే అన్నయ్య, తమ్ముడు, మామయ్య, డాడీ, లేకపోతే ఫ్రెండ్ ఇలాంటి వారికి ఖచ్చితంగా మీ లొకేషన్ని లైవ్ లొకేషన్ షేర్ చేయండి. మీరు ట్రావెల్ చేసే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. సో ఏదైనా ట్రాక్ తప్పితే వెంటనే మీకు టచ్లోకి వచ్చేస్తారు. ఒక 10 నిమిషాలకు 20 నిమిషాలకు కూడా ట్రాక్ వచ్చేస్తారు కాబట్టి మీరు వెంటనే లైవ్ని ఇవ్వడం మంచిది. లైవ్ ట్రాకింగ్ అంటే లైవ్ లొకేషన్ని మ్యాప్లో షేర్ చేయడం మంచిది. అండ్ మేము దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నెంబర్స్ కానీ మీరు వెళ్ళబోతున్న పోలీస్ స్టేషన్ నెంబర్స్ కానీ దగ్గరలో ఉంచుకోండి. అండ్ మీ ఫోన్ డైల్ లిస్ట్లో స్పీడ్ డైల్ లిస్ట్లో మీ ఫోన్ నెంబర్ ఎవరైతే ఉన్నారో మీ క్లోజ్ అంటే మీ ఇంట్లో వారు, లేకపోతే మీ శ్రేయోభిలాషులు, స్నేహితులు, కుటుంబానికి కావాల్సిన వాళ్ళు, లేకపోతే మీరు వెళ్తున్న ప్లేస్లో ఉండేవాళ్ళు ఎవరైతే కలవడానికి వెళ్తున్నారో, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్స్ని డైల్ లిస్ట్లో చేర్చుకొని రెడీ టు కాల్ అనే ఆప్షన్లో కానీ పెట్టుకుంటే కనుక మంచిది. అండ్ ఒక్క ప్రెస్తో ఆటోమేటిక్గా మీరు వాళ్ళకి కాల్ చేసి లైవ్లో ఏం జరుగుతుందని చెప్పే విధంగా అండ్ పోలీస్ స్టేషన్కి వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఉండేలా చూసుకోవడం మంచిది. సో ఇంకోటి అత్యంతమైన వెపన్ ఏంటంటే కనుక మీరు ధైర్యంగా ఉండడమే. మీరు ప్రయాణించేటప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు సో అభద్రతా భావం కాకుండా భద్రతా భావంగా ధైర్యంగా మరి మీ మీద మీరు భరోసాతో అప్రమత్తంగా ప్రతి క్షణాన్ని గమనించుకుంటూ ఉండాలి. ఈ గమనింపు ధైర్యమే మనకి అంటే మీకు ఎక్కువగా ఉపయోగపడతాయి. అండ్ మీరు ధైర్యంగా ఉన్నట్లుగానే అనిపించాలి. సో మాట్లాడితే ఏం జరుగుతుందో అన్నట్లుగా ఉండాలి. అలా జరిగే విధంగా ఉంటే కనుక మిమ్మల్ని మీరు స్వకీయ రక్షణకి పాత్రులుగా ఉంటారన్నమాట, ఖచ్చితంగా మిమ్మల్ని మీరు రక్షించగలుగుతారు. సో నేను చెప్పిన విషయాలు మీరు అందరికీ ఉపయోగపడతాయని చెప్పనుకుంటున్నాను. సో మీరు విన్నవారు ఎవరైనా విన్న వారికి ఎవరికైనా ఉంటే కనుక దయచేసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు చాలామంది అంటే గోప్యంగానే ఉంచుతారు, కొంతమంది చెప్పరు, ఇంట్లో అమ్మ నాన్న కొంతమంది చెప్తూ ఉంటారు. సో కొంతమంది మీ ఫ్రెండ్స్ ఉంటే కనుక షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ అయితే మనం కలుసుకుందాం. ప్రతి మీకు సూపర్ సాంగ్ వస్తుంది, ఎంజాయ్ చేయండి. యూత్ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी.

0: పెట్టాలా, హే రింగు నీకు పెట్టాలా, రంగు నీకు కొట్టాలా,
1: పక్కనే చేరాలా, నేను కూడా కావాలా,
0: అక్కులే అక్కే ఇచ్చి ఒకరు నువ్విస్తే ఎర్రగా నొరే.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మీరు జూన్ చేసి వింటున్న వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోస్ సమయం 2:37 దాడుతుంది. మంచి పాటలతో పాటు మరి మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం కదండి. సో మంచి పాటలతో పాటు మీరు కూడా సందడి సందడిలో పాల్గొనడానికి నన్ను కాంటాక్ట్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్, నాతో చాట్ చేయొచ్చు. నా వాట్సాప్ నెంబర్ 0866-24888-14, 0866-24888-14. ఈ నెంబర్కి మీ ఆన్సర్ని నా చిట్టి పొట్టి ప్రశ్న్స్కి క్వశ్చన్స్కి ఆన్సర్లు చేసేయచ్చు అనమాట. సో మీకు తెలిసిన జవాబు ఏదైనా సరే, మీ పేరు, మీ ఊరు, సరే మీ ఆన్సర్ అన్నీ టైప్ చేసి నాకు మెసేజ్ చేయండి. సో మీ పేరుతో పాటు మీ ఊరు, మీ ఆన్సర్ అన్నీ చదివేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమాత్రం ఆలోచించకుండా అడిగేస్తున్నాను. సో ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. సూది దారం లేకుండా కుట్టేది ఎవరు? సూది దారం లేకుండా కుట్టేది ఎవరు? తెలిసి నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్ వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను, 0866-24888-14, 0866-24888-14. ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీకోసమైతే లాహిరి లాహిరి లాహిరిలు ఈ మూవీలో నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేసింది. మీరు వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

సిరి వెనుక సీతారామ శాస్త్రి గారు రూపొందించగా విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజర్ గా దేవాశీ పడిన అద్భుతమైన పాట వచ్చిన దాన సినిమాలు ఉన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోస్ సమయం 2:50 దాడుతుంది. సో చాలా మంది కూడా క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసు అనుకుంటాం. మంచి చాలా మంది కూడా మెసేజ్ చేస్తారు నేను అడిగిన క్వశ్చన్ కి. సో మీకు కూడా ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేసేయచ్చు. నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేసిన తర్వాత ఎవరెవరు ఏమేమి మెసేజ్ చేశారో చూసేద్దాం. సో సూదీ దారం లేకుండా

అవసరం లేకుండానే సూదిదారం అవసరం లేకుండానే కుట్టేది ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. మరి చాలా తెలివిగా మరి చాలా ఇంటెలిజెంట్గా ఆలోచించి మెసేజ్ చేశారండి, ఎవరెవరు చూసేద్దాం. సో ఎందుకు మనకి మెసేజ్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అంటే గనక రైట్ రైట్ రైట్ రైట్ రైట్. సో రంజిత్ రెడ్డి రంగాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారని. సిఆర్ నగర్ నుంచి రాజశ్రీ, రామ్ చరణ్, హేమ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. వెంకట కుమార్ ఎమ్మెగనూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత మైదుకూరు నుంచి జాఫర్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురా దగ్గర మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కృష్ణమేని లేనేంద్ర హరిణి శ్రీనివాసరావు గారు పులిపాటి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. మరి విజయ ఫ్రమ్ చిల్లమాను చేను నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, అశాఖాపూర్ విలేజ్ నుంచి వనపర్తి డిస్టిక్ట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇలాగే మనకి ఇంకా మెసేజ్లు వస్తూనే ఉంటాయి. సో మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, సాలి కాలనీ, వెంకటగిరి నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మీరే అనుకుంటే ఐ థింక్ ఫస్ట్ మెసేజ్ రాంగ్ ఆన్సర్ పంపించారు. సో ఇంకా అయితే మెసేజ్ చేసిన వాళ్ళు, భాస్కర్ రెడ్డి ఒడిషా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. కోడూరు నుంచి వీరేష్ ఊర్మిళ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. వై చంద్రవర్ధన్ కమల దళాలపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మీరు పంపించడానికి ఖచ్చితంగా సూది అవసరం అండి, నేను అడిగింది వేరే అవసరం. తలాలపల్లి కాజీపేట మండలం హనుమకొండ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, జరిపోతుల బుచ్చి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జీ రెడ్డి ఎన్జిఓ కాలనీ నుంచి కడప నుంచి మెసేజ్ చేస్తున్నారు, కొంచెం దగ్గరలో ఉండే ఆన్సర్ అయితే పంపించారు కరెక్ట్గానే అనుకుంటున్నాను. సో నేను చెప్తాను ఆన్సర్లు. శ్రీరామారావు మరియు అపరాజిత పెన్నలూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సో వెంకటగిరి నుంచి పెరిమిడి శ్రీదేవి, సురేష్ కుమార్, వర్ష వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మహిధర్, శ్రీధర్, శశిధర్, చక్రధర్ పెన్నూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సాయి కుమార్ మునిమామ గూడూరు నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇక ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల సార్ మెసేజ్ చేస్తున్నారు, కొన్ని చాలా పేర్లు అయితే రాయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా నుంచి ఆన్సర్ పంపించారు, సో కాసేపులో ఆన్సర్ చెప్తాను. కారు నుంచి తాతనగర్ మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఆయన దగ్గర కూడా సూది ఉంటుంది, మీరు చెప్పిన ఆయన దగ్గర కూడా. ఓకేనా, దారం గుచ్చేదే సూది కాదని ఇంకొక సూది కూడా ఉంటుంది, గమనించండి. ఇంకా రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి పొద్దుటూరు కృష్ణ సంతోష కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ది కొండప్రసాద్ నాగూరిబాయ్ విజయవాడ 1 నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా అయితే మెసేజ్లు వచ్చేస్తున్నాయి. శివదాసు రెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులందరూ కలిసి దాసరిపాలెం గుంటూరు జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి రామకృష్ణ విహాన్ష్ విద్వాన్ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, లక్ష్మీకాంత్ వీళ్ళందరూ కలిసి కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. అండ్ గణేష్ రాజు శ్రీవత్స కలిసి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కోనాపూర్ నుంచి ఇంకా చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా శ్రీనివాస్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కొంచెం దగ్గరలో ఉన్న ఆన్సరు, నేను ట్రై చేస్తాను మరి కరెక్టో కదా చెక్ చేయడానికి. నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కొంకల గ్రామం నుంచి అరవింద లహరి గురు వీళ్ళందరూ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి కిషోర్ నంద్యాల నుంచి మెసేజ్ చేసిన, కరెక్ట్ ఆన్సర్. కనకారావు పెడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, వెల్లుల్ల నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకోళ్ళు అయితే ఏరువాక బ్రహ్మం, సాయి, నాగేశ్వరరావు, శ్రీరు, ఖమ్మం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా మరి కర్నూలు ముజఫర్ నగర్ నుంచి మదన్ కుమార్, అనురాధ, తులసి, రాఘవేంద్ర, రామకార్తిక వీళ్ళందరూ కలిసి ఒక లిస్టులో పెట్టారు, ఆన్సర్ కరెక్ట్గా పంపించారండి. సో ఇంకా వచ్చి శ్రీదేవి, కృష్ణ సుబ్బారావు, వెంకట సుబ్బారావు తిరువిధుల వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కృష్ణా జిల్లా నుంచి కాజా నుంచి అనమాట. సో చాలా పెట్టారు ఆన్సర్లు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి
మెసేజ్ చేస్తున్నారు, ఒక ఆన్సర్ కరెక్ట్గా పంపించారండి. సిద్ధవటం కొండారెడ్డి, సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్న కరెక్ట్ ఆన్సర్. నాకడపల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పొన్న వెంకటేశం హేమలత కలిసి మెసేజ్ చేసిన కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ వడియంపేట నుంచి అనంతపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పెట్టిన జోగానంద్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి.

ఇంకా వచ్చేసి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభావన్ జైనుద్దీన్ కలిసి మెసేజ్ చేసిన ఘటన సార్. అక్కరపరా నుండి రామ మెసేజ్ చేస్తున్నారు, మరి తెలియదు ఆన్సర్ ఏదో డిఫరెంట్గా పంపించారు, రాంగ్ ఆన్సర్. భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండయ్య అనిత వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఎరిమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేస్తున్నారు, భలే తమాషాగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారంటూ. మరి మీ ఆన్సర్ కూడా కరెక్టేనండి, థ్యాంక్ యూ. లత ఫ్రమ్ ఉయ్యూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి జయలక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా పాలెం పోలయ్య ఆలగడ ఎన్నిసార్లు పంపుతారండి, ఒకసారిగా పంపించాల్సింది. సో కాశీపురం కూమూర్తి కొల్లాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారండి, మళ్ళీ రెండోసారి పంపిస్తున్నారు. సో రెండోసారి పంపిస్తే చదవబడవు, గుర్తించాలి మమ్మల్ని. సో ఆశ కాపుగొంపల్లి గ్రామం ఏటపాక మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామల చినమస్తానరావు పెద్దమస్తానరావు కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రాజమండ్రి నుంచి కరాసు శ్రీనివాసు జయభారతి తన్మయి సాయిచర్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేసేసారు ఇది విషయం. సో ప్రశ్న, మరి సూది ధారణ లేకుండా వాటి అవసరం లేకుండా కుట్టేది ఎవరు అని చెప్పి అడగటం జరిగిందనమాట. ఇంతకు ఎవరో కాదు, చీమ దోమ తేలు కూడా. సో ఓకేనా, రైట్. కొంతమంది డాక్టర్ అని చెప్పారు, కొంతమంది దర్జీ అని చెప్పారు, ఇలా రకరకాలు చెప్పారు. వాళ్ళైతే పప్పులో కాలేశారు, ఓకేనండి, ఇది విషయం. సో ఇలాగే క్వశ్చన్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ మరి క్వశ్చన్ అడిగేస్తున్నాను, మరి చేపలు పట్టడానికి పనికిరాని వలలను ఏమంటారు? చేపలు పట్టడానికి పనికిరాని వలలను ఏమంటారు? పనికిరావని మాత్రం మెసేజ్ చేయమంటే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ లాజిక్గా ఆలోచించి, చేపలు పట్టడానికి పనికిరాని వలలను ఏమంటారు తెలిసింది నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్ 0866244814 0868888 మెసేజ్ చేయండి. మీకోసం అయితే ఒక మంచి పాటతో చేస్తున్న ఇంటర్ ఎంజాయ్ చేయండి, వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

అవధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్టంలో 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామిక వాడను ఈరోజు సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని చేతివృత్తి కళాకారుల నైపుణ్యాలకు ప్రపంచ మార్కెట్లో మరింత ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలో

రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. విద్యుత్ సరఫరా పరిస్థితులు, వర్షాల నేపథ్యంలో తలెత్తిన సమస్యలు, విద్యుత్ పునరుద్దరణ చర్యలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం సైబర్ నేరాల కార్యాచరణ ప్రణాళికపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. అలాగే పోర్టుల అభివృద్ది, మౌలిక సదుపాయాల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా రాష్ట రవాణా వ్యవస్థ బలోపేతానికి సంబంధించి ఆర్టీసీ బస్సుల కొనుగోలు ప్రక్రియపై అధికారులతో సమావేశమై పురోగతిని తెలుసుకోనున్నారని అధికారులు తెలిపారు. రాష్టంలో కురిసిన వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ సమస్యలపై మంత్రి అధికారులతో ఈరోజు సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్ట స్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కాలానుగుణ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ ఓబులు సూచించారు. అనంతపురంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ నివాస ప్రాంతాల్లో నిల్వ నీరు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలని తెలిపారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో ఈ రోజు నుంచి సోమవారం వరకు స్పర్శ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు, MyGOV.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ సాయంకాలం వరకు పంపవచ్చు. ఐపీఎల్ 2026 క్రికెట్ పోటీలో భాగంగా పంజాబ్లోని ముల్లాన్పూర్ వేదికగా ఈరోజు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైర్ 2లో తలపడనున్నాయి. ఈ పోరులో మిగిలిన జట్టు ఫైనల్కు చేరుకుంటుంది.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మీరు జూన్ చేసి వింటున్న వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 3:14:18 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో మీకు నచ్చిన పాటలతో పాటు మీకు నచ్చిన మంచి క్వశ్చన్స్ని అయితే నేనైతే చిట్టిపొట్టి క్వశ్చన్స్ని సందర్లు రావడం జరిగిందనమాట. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లు చాలామంది పంపిస్తున్నారు. వరుసన ఏమాత్రం ఎవరిని విడిచిపెట్టకుండా చదివేస్తాను. సో మీకు తెలిసిన ఆన్సర్ నాకు పంపించండి. సో నా ఒక్క క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. చేపలు పట్టడానికి పనికిరాని వలలను ఏమంటారు? పారేస్తారా అంటారా, పనికిరావని అంటారా, లేకపోతే ఇంకేమంటారు? ఏమంటారు తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. చాలామంది కూడా మెసేజ్లు చేస్తున్నారు. సో ఇంతకి క్వశ్చన్కి ఆన్సర్ పంపించేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చదివేద్దాం. సో పెడల జోగానంద కాలం నుంచి అప్పలరాజు గారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కళ్ళు రాంగ్ ఆన్సర్ పంపించారు. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడల నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మంగళగిరి జయలక్ష్మి గారు రాంగ్ ఆన్సర్. షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం గారి నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత వచ్చేసి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి ఇందాకటి క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారు ముని మామ గుడూరు నుంచి సాయి కుమార్ పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది మరి మహమ్మద్ జీనిద్దు స్నేహభావం జీనిద్దు.

నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ పంపిస్తున్నారు. కొంచెం కొత్తగా ఉంది, డెఫినెట్గా ఆలోచించి పంపించారు. ఆన్సర్ కొంచెం పర్లేదు అనిపిస్తుందండి. సో చెప్తాను నేను ఆన్సర్, నా మీ ఆన్సర్ మీరు చెప్పారు కదా, నా ఆన్సర్ నేను చెప్తాను. ఆశ కాపుగొంపల్లి గ్రామం ఏటపాక మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. ఇంకా వెంకట కుమార్ ఎమ్మిగనూరు నుంచి ఇంతకడిన క్వశ్చన్కి ఆన్సర్ చేశారండి, కొంచెం దగ్గరగా ఉంది ఆన్సర్. మరి నెక్స్ట్ పెనలూరు నుంచి శ్రీధర్, శశిధర్, మహిధర్, చక్రధర్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మొబైల్ కోటేశ్వర గారు పోలవరం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇక వచ్చేసి కిషోర్ నంద్యాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. కనకర గారి పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేస్తారు. మంగళగిరి నుంచి దామన్ల చినమస్తన్రావు, పెద్దమస్తన్రావు గారు కలిసి ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా సాగుతుంది, మీకు ధన్యవాదాలు అంటూ కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. ఆన్సర్ కూడా కరెక్ట్గానే పంపించారు. ఎరుమిలి సీతమహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. సో ఇంకోళ్ళు ఎవరో తారాపల్లి నుంచి, కాజీపేట మండలం నుంచి, హనుమకొండ జిల్లా నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు వాళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేస్తారు. శ్రీరామారావు గారు అపరాజిత పెనంలూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. మరి ఇలాగే ఆన్సర్ చేస్తూ ఉండండి. ఇంకా సత్యనపల్లి నుంచి రాజశ్రీ గారు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. రైట్, స్క్రీన్ షాట్ పెట్టారనమాట. సో ఇంకా వచ్చేసి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుళ్ళ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, నీలేంద్ర గారు, హరిణి, కృష్ణవేణి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. నార్కపల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పున్న వెంకటేశం శ్యామలత గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. లత ఫ్రమ్ ఉయ్యూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఇందాకటి క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్. ఓ ఇలాగే ఆన్సర్లు చేస్తుంటాయి. కర్నూలు నుంచి, ముజఫర్ నగర్ నుంచి అనురాధ, తులసి, మదన్ కుమార్, రాఘవేంద్ర, రామకార్తీక, వెన్నెలవల్లి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి పొద్దుటూరు స్పందన, టైలర్, కృష్ణ, సంతోష వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన ఎన్జిఓ కాల నుంచి కడప నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి మీ ఆన్సర్ మీరు చెప్పారు కదండి, ఆన్సర్ రాంగ్ అనుకుంటున్నాను, బట్ నేనైతే చూసి చెప్తాను. మరి కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి మైదుకూరు నుంచి జాఫర్ మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిషా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చేసి గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసు రెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులందరూ కలిసి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా ఎవరో రజిత్ రెడ్డి రంగాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మరి ప్రశ్నలు బాగున్నాయి అంటూ జవాబులు భయపెట్టేటట్లు ఉన్నాయి అంటూ మెసేజ్ చేశారు, ఆన్సర్ రాంగ్ అండి. బట్ మీరు పంపించింది కరెక్ట్గానే ఉంది, కరెక్ట్ ఆన్సర్ రాంగ్. నన్ను నుంచి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, రియాన్స్, ఋత్విక వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. తిరువీధుల వెంకట సుబ్బారావు గారు శ్రీదేవి కృష్ణా జిల్లా నుంచి, ఖాజా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి పనికిరాని వల అని చెప్పి ఎవరో పంపించారండి. మరి ఏరు ఒక బ్రహ్మం సాయి నాగేశ్వరరావు గారు శ్రీను ఖమ్మం నుంచి పంపిస్తున్నారు అనుకున్నా, ఈ ఆన్సర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాను, కరెక్ట్గానే ఆన్సర్ చేసి కానీ రాంగ్ ఆన్సర్. అక్కరపాటి నుంచి, అక్కరపాక నుంచి రామ మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. మరి మహమ్మద్ జనీద్రి, స్నేహభావన్ జనీద్రిని కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ ఉమ్మడి నుంచి. మరి ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించారు. చరీష్ మంగళగిరి నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఇంకా ఎర్రమెల్లి సీతమహాలక్ష్మి అమలాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, బా మళ్ళీ మళ్ళీ చేయకండి. ఓకే రైట్ ఓకే. షరీఫ్ గన్నవరం భద్రాచలం ఏరియా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నరసింహరావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. బాబా బాబా ఎంత సరదాగా రాంగ్ ఆన్సర్ పంపిస్తున్నారు. ఓకే ఇంకా సంధ్య మెసేజ్ చేస్తున్నారు, రీతు కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిషా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవత్స్త కొనాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కాత్యాయని నందిని, నందివర్ధిని ఫ్రమ్ చీరాల బాపట్ల డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. బాబా
ముస్తాబాద్ నుంచి సావిత్రి జయలక్ష్మి.

మెసేజ్ చేస్తున్నారు ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా ఆన్సర్ పంపించారని. ఇవన్నీ ఆన్సర్లు చాలా మంది కూడా చాలా మంచి మంచి ఆన్సర్ పంపించారు, చాలా మంది కూడా చాలా చాలా రాంగ్ ఆన్సర్ పంపించారు తుచ్. మరి కరెక్ట్ గా పంపించిన వాళ్ళకి థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. మరి అడిగిన క్వశ్చన్ ఈ ఆన్సర్, చేపలు పట్టడానికి పనికిరాని వలలను ఏమంటారో తెలుసా? కవలలు అంటారు. ఓకే, కొంతమంది నవలలు కూడా పంపించారు, కొంచెం రైట్ అనుకోండి, కలుస్తుంది కదా ప్రాస, అందుకనే కొట్టేస్తున్నాను. సో ఇది విషయం. సో మరి ఇంకా చాలామంది ఆన్సర్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇదే విధంగా కొట్టండి మెసేజ్లు. సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ చాలా సింపుల్గా అడిగేస్తున్నాను, ఇట్ట ఆన్సర్ పెట్టేస్తారు. సో మెడ ఉంటుంది కానీ తల ఉండదు ఎవరికి? మెడ ఉంటుందంట తల ఉండదంట, ఎవరికి ఉండదు? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ మెసేజ్ చేయండి. మెడ ఉంటుంది కానీ తల ఉండదు ఎవరికి తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ 0866248814 0868248814 మెసేజ్ చేసేయండి. సో మీ మెసేజ్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. సో మీకోసం మీద సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

భువన్ చంద్ర గారు లేని సంధించగా ఎస్పి బాలు గారు చంద్ర గారు పడిన అద్భుతమైన పాట విన్నారు. బంగారు బుల్లోడి చిత్రంలో నుంచి మీరు చూసి ఉంటున్నారు రేడియో భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 3:33 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం సందర్భ సందర్లో. అండ్ నేను అడిగిన చిట్టి పొట్టు క్వశ్చన్స్ కి ఆన్సర్లు సరదాగా పంపించేస్తున్నారు. మరి మీరు కూడా సందడి చేస్తూ ఉన్నారు. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చాలా మంది పంపిస్తున్నారు. మరి క్వశ్చన్, మరి మెడ ఉంటుంది కానీ తల ఉండదు అని చెప్పి అడిగాను. ఎవరికి ఆ మెడ ఉండి తల ఉండనిది? ఎవరికి? ఎప్పటికీ ఉండదు ఆ తల. సో ఇది కూడా హింటే. సో ఆ తల ఏంటిదో, మరి ఎవరికి ఉండదో మెసేజ్ చేయమని చెప్పాను. మీకు కూడా ఆన్సర్ తెలుసా? ఏమాత్రం ఆలోచన చేయకుండా నాకు మెసేజ్ చేసేయండి. సో మన వాళ్ళు ఎవరు పంపించేశారు వాళ్ళందరూ ఆన్సర్లు మొదలు పెడతాను వాటర్ లిస్ట్ లాగా. సో అదే విషయం ఇనేసేనా హాయ్. సో ఓకే, మాకు వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో మంగళ నుంచి లక్ష్మీ గారు మెసేజ్ చేస్తున్నారు. లక్ష్మి అండ్ సాంసర్ గారు కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేశారండి. అండ్ విశ్వజ్ఞ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. కనకర గారు పెడన నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. శాంతి నగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్. పెడన జోగనందకాల నుంచి అప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్. అబ్బా బాబా బాబా, ఎంతమంది పప్పులో కాలేశారయ్యా. సో చూద్దాం ఇంకెవరైనా మెసేజ్ చేశారు. తిరుమల వెంకట సుబ్బారావు గారు మెసేజ్ చేస్తున్నారు. సో కృష్ణా జిల్లా నుంచి కాజా నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు. ఇందాక అడిగిన క్వశ్చన్ కవలలు అంటే మెసేజ్ చేశారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. భాస్కర్ గారు పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, భాస్కర్ గారు రాంగ్ ఆన్సర్ అండి. రంజిత్ రెడ్డి గారు రంగాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి వేదాంత జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి ఒక రాంగ్ ఆన్సర్ ఒక కరెక్ట్ ఆన్సర్ పడుంటాయలే అని చెప్పి పంపించారు, ఎంత తెలివిగాను. మరి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. చిలక నారాయణ అనసూయ యమునా జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మరి ఇంకోటి ఏంటంటే మీరు ఆన్సర్ పంపించే గమనించాల్సింది హింట్ ఏంటంటే దీనికి చేతులు ఉండవు, అదండి విషయం. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్లు వస్తాయి. ఓకేనా, రైట్. తర్వాత వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు షరీఫ్ గన్నవర్ నుంచి భద్రాచలం ఏరియా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. కుసుమ అంబటి నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. సో ఇలాగ ఆన్సర్లు ఇంకా వచ్చేస్తున్నాయి. శ్రీరామారావు అపరాజిత పెనలూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్.

ఇంకా ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. మరి వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మీకు రాంగ్ ఆన్సర్ రావడం ఏంటో నాకు అర్థం కావట్లేదండి. హాయ్ చూసేద్దాం. నరసింహరావు గారు దేవరగట్ల నుంచి కొత్తగూడెం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. సరే, ఉమ్మడి నుంచి మహమ్మద్ది నుంచి స్నేహభవన్ జయంతిని కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. వేటపాల నుంచి రామానగర్ నుంచి బాపట్ల, వేటపాలెం రామానగర్ బాపట్ల నుంచి మరి పేరు ఏమి రాయలేదు, చూద్దాం. మరి బాలసుబ్రహ్మణ్యం గారు, బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. నార్కవల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పొన్నం వెంకటేశం హేమలత గారు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఉయ్యూరు నుంచి లత మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. చక్రధర్ మహిధర్ శ్రీధర్ శశిధర్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అబ్బాబాబు, ఎన్ని రాంగ్ ఆన్సర్లు చదవాల్సి వస్తుందని అనుకోలేదండి. సో ఇది విషయం. తాళ్ళపల్లి నుంచి, కాజీపేట మండలం నుంచి, హనుమకొండ జిల్లా నుంచి బుజ్జయ్య వారి కుటుంబ సభ్యులందరూ, జరుపతులు బుజ్జయ్యలందరూ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ రాంగ్ ఆన్సర్ అండి. మరి మృదుల వైజాగ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. జాన్సన్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామ కార్తీక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ అనురాధ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారు, ఇందుకే రాంగ్ ఆన్సర్. ఓకే, చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, మంచి పాట వినిపిస్తున్నావు బట్ క్వశ్చన్ వినలేదు అంటారు. అంటే పాటలు వింటున్నారు కానీ క్వశ్చన్ వినట్లేదా, ఏంటండి ఇది, ఎట్టయితే అట్ట. ఓకే రైట్, మరి ఆన్సర్ అయితే రాంగ్ అండి. మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్నారు, గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ చాలా బాగుంది అంటూ మెసేజ్ చేస్తున్నారు, గుంటూరు జిల్లా దాసరపాలెం నుంచి పోలు శివదాసు రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబాలందరూ కలిసి, ఆన్సర్ అయితే రాంగ్ అని పంపించారు. ఇంకా శ్రీధర్ రావు గారు శాంతి ఎస్టేట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఆదోన్ నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. అంకయ్య గడ్డం బదురుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా పెద్దమస్తంరావు చిన్నమస్తంరావు గారు అందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు మంగళగిరి నుంచి, ఎంత చక్కగా, రాంగ్ ఆన్సర్. మైదుగురు నుంచి జాఫర్, ఓకే వాళ్ళు ఏదో పంపించారు బట్ నాకైతే అర్థం కాలేదు వాళ్ళు ఏం పంపించారు అనేది. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు రామలకోట నుంచి దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి పొద్దుటూరు కృష్ణ సంతోష్ వీళ్ళందరూ కలిసి, సంతోష్ వాళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. సిరిగిరి హరి నంద్యాల డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. భాస్కర్ పెడ నుంచి మెసేజ్ చేస్తారు, ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆలగడ నందల జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు, కనకాల గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వచ్చేసి సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివాన్వి స్వీటీ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇలాగే చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి ఇందాక వేరేది పంపించి ఇప్పుడు కొత్త పంపించారు, సో ఆన్సర్ రివీల్ అయిపోతుంది అనమాట. కాను నుంచి తాతల గారు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. కొత్తగూడెం రాంపురం కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట శ్రీశైల నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు, కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు, శ్రీరామారావు అపరాజిత బెంగళూరు నుంచి మెసేజ్ కరెక్ట్గా ఆన్సర్ చేశారు, వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు, కీర్తిరాజు కుమార్ నిజామాబాద్ నుంచి ఎంత కరెక్ట్గా రాంగ్ ఆన్సర్ పంపించారు, తూచ్. ఓకే, ఇలాగే మెసేజ్లు మళ్ళీ తిరిగి తిరిగి పంపిస్తున్నారు, ఒక్కోసారి రెండు సార్లు వస్తున్నాయి. నొన్న నుంచి శోభారాణి రంగారావు చాందిని అవినాష్ శ్రియాన్ శృతిక వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ కరెక్టే అండి ఆన్సర్. సో కర్నూలు నుంచి ముజఫర్ నగర్ వీళ్ళందరూ కలిసి మళ్ళీ పంపిస్తున్నారని బాలయ్య పాట వేసిన థ్యాంక్స్ అంటూ పంపించారు, బట్ ఆన్సర్ కరెక్ట్గా పంపించారండి. ఎవరంటే రామలకోట దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇవన్నీ విషయాలు, మరి ఇలాగే మళ్ళీ మళ్ళీ ఆన్సర్లు వచ్చేస్తున్నాయి. మరి ఇది విషయం, ఇంతకీ క్వశ్చన్కి ఆన్సర్ మెడ ఉంటుంది కానీ తల ఉండదు, మధ్యలో హింట్ కూడా ఇచ్చాను చేతులు కూడా ఉండవని చెప్పి, అప్పుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేది సేసా లేదా బాటిల్, ఇది కరెక్ట్ ఆన్సర్. కొంతమంది చొక్కా తర్వాత వానపాము తర్వాత జెల్లీ ఫిష్ ఎలా పంపించారు, మరి నేనేమి చేయలేనప్ప ఇదప్ప అదప్పా. మరి ఇది విషయం, బాటిల్కి లేదా సేసాకి మరి తల ఉండదు మెడ ఉంటుంది అంతేనమాట. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలామంది కూడా మంచి మంచి ఆన్సర్లు చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. అదేంటంటే కనుక

నేను ప్రపంచం అంతటా పర్యటిస్తాను కానీ ఒకే ఒక మూలను కూర్చుంటాను, నా ప్లేస్ అదే అని చెప్తుంది. ఎవరు? నేను ప్రపంచం అంతటా పర్యటిస్తాను కానీ నా ప్లేస్ ఒక మూలనే ఉంటుంది, అదేంటో తెలిసి నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తున్న నా వాట్సాప్ నెంబర్ 0826248114086268841. మెసేజ్ చేసేయండి. మీకోసం అయితే ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేసింది, మీరు వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ప్రకటన మన్ కీ బాత్. గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్కి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. మీరు ట్యూన్ చేసి ఉన్న వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 3:52:53 అవుతుంది. మంచి పాటలు అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. సో ఇప్పటివరకు కూడా మనం అంతా కూడా మంచి పాటలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పాటలు కావాలన్నా మరి మీకోసం అయితే ఎప్పుడు కూడా ప్లే చేస్తూ ఉంటాయి. మరి ఎప్పుడు కూడా మనం క్వశ్చన్ అడిగాం, అంటే క్వశ్చన్ అడిగి ఆల్రెడీ సమయం అయిపోయింది. సో అందుకే నేనైతే మరి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తున్నాను. అందుకే క్వశ్చన్ ఏంటంటే కనుక, నేను ప్రపంచం అంతటా పర్యటిస్తాను కానీ ఒకే ఒక మూలన కూర్చుంటాను, నేను ఎవరిని అని చెప్పి అడగడం జరిగిందనమాట. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. నేను ప్రపంచం అంతటా పర్యటిస్తాను కానీ ఒకే ఒక మూలన కూర్చుంటాను, నా ప్లేస్ అక్కడే అంటూ క్వశ్చన్ చేస్తుంది నేను ఎవరిని అంటూ. సో ఎందుకీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది చెప్పేస్తున్నాను. తపాలా బిల్ల, స్టాంప్ అని చెప్పుకోవచ్చు. తెలుసు కదండి మీకు, ఆటోమేటిక్గా అర్థమై ఉంటుంది. ప్రతి లెటర్ మీద వేసే లేఖ మీద ఆటోమేటిక్గా రైట్ సైడ్ అనేది దాని ప్లేస్ అనేది ఉంటుంది అనమాట. సో ఈరోజు చాలామంది కూడా మంచి మంచి ఆన్సర్లు అయితే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారు. ఇలాగే ఎప్పుడు కూడా ఆన్సర్ చేస్తూ మరి హ్యాపీగా ఉండాలి. మరి సందర్శనలో ఈరోజు బాగా అలరించానని చెప్పనుకుంటున్నాను. అలాగే మంచి పాటలతో పాటు మరి మంచి క్వశ్చన్స్ కూడా ఆన్సర్లు చేసామని చెప్పి అనుకుంటున్నాను. సో ఎప్పుడు ఇలాగే మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. అండ్ ఈరోజు పార్టిసిపేట్ చేసే అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్ చెప్పేస్తూ మరి నేనైతే సందర్శనానికి రాడో గుడ్ బై చెప్పేస్తాను. నెక్స్ట్ మనం ఒకే హీరో పాటలు అయితే విందాం. వివిధాలో వింటూ వినిపించండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: విరుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: విరుద్భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాల నేపథ్యంలో అధికారులకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యరహిత గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. 6 జిల్లాల్లో 262 పుష్కర పంచాయతీలను గుర్తించారు. మురుగురహిత పంచాయతీలుగా తీర్చి

తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట హైకోర్టుల్లో తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత దానిని వెలువరించేందుకు అత్యధికంగా 3 నెలలు మాత్రమే సమయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా తమిళనాడుకు ఆరోగ్యకరమైన పోటీ ఇస్తుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. రాష్టంలో మున్సిపాలిటీలను డంపింగ్ యార్డు రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయని, కొత్తగా మరో 6 ప్లాంట్లను నెలకొల్పుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాగా 107 మున్సిపాలిటీల్లో ఉత్పత్తి అయ్యే చెత్త నిర్వహణ కోసం ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు 200 ఇంటర్సిటీ రైళ్ల తయారీ బాధ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అప్పగించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పారదర్శకంగా పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని పేర్కొన్నారు. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సైప్రస్ లో జరిగిన యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు, భౌగోళిక, రాజకీయ ప్రభావంపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెజ్లర్ వినేష్ ప్రోగట్ కు ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్ 2026లో పోటీ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనుమతించింది. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని ఏలూరు జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: చంద్రబోసులకి సంబంధించిగా గురుకిరణ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా ఎస్వి బాలసుబ్రమణ్యం గారు పాడిన అద్భుతమైన పాట విన్నారు. నాగవల్లి చిత్రం నుంచి మీరు జూమ్ చేసి ఉంటున్నారు యూత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 4:09:16 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. సో నేను చెప్పాను కదండి, చాలా చాలా మంచి పాటలు అయితే మీకోసం వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో ఇది విషయం. సో వివిధ అయితే మనం ఎంటర్ అయిపోయాం. వివిధలో ఒక హీరో వెంకటేష్ గారి పాటలు ఆటోమేటిక్గా అర్థమైపోయింది ఈ పాట వినగానే. సో ఈరోజు వివిధలో వెంకటేష్ గారి పాటలు అంటే ఫ్యామిలీ హీరో అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పర్సన్ ఎవరున్నారంటే కనుక విక్టరీ వెంకటేష్. విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకొని ఎన్నో కథల్ని మరి ఎమోషన్స్ని ప్రతిబింబిస్తూ మంచి సినిమాలతో ఇప్పటికీ చేసుకుంటూ కూడా దూసుకుపోతున్నారు. సో మరి అలాంటి వెంకటేష్ గారి పాటలు మీకోసం ఇది వచ్చేస్తున్నాయి. వింటూ వినిపించింది వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026

నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఏ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్, నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ, కృష్ణమ్మ సాక్షిగా, స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెన్నెల కోసం ఎదురు చూస్తున్న మా శ్రోతలందరికీ స్వాగతం, శుభ స్వాగతం. నేను మీ ఆర్జే చేతన్. ప్రతిరోజులాగా ఈరోజు కూడా మీకు ఒక మంచి టాపిక్ తీసుకొని వచ్చేసాను. ప్రతిసారి మంచి మాటలే చెప్తాను, మిమ్మల్ని మోటివేట్ చేస్తాను, మీకు మంచి ఇన్స్పిరేషన్ ఇస్తాను. ఆ ఇన్స్పిరేషన్, ఆ మోటివేషన్తో మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకుంటూ ఉంటారు. ఆ మెయిల్స్, మెసేజెస్ అన్నీ మాకు వస్తూ ఉన్నాయి, మీ కాల్స్ కూడా వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రోగ్రామ్కి స్వాగతం. చాలామంది వ్యక్తులు జీవితంలో తమకు కావాల్సిన దాన్ని

0: అనుసరించడంలో విఫలమవుతారు. ఎందుకంటే వాళ్ళ పీక్ టైంలో, బెస్ట్ టైంలో తమకేదో వర్క్ ఉందని, లేదా వర్క్ అంతా అయిపోయిన తర్వాత టైం అయిపోయింది, మా సమయం గడిచిపోయిందని భావిస్తారు. మీ అత్యుత్తమ జీవితాన్ని సృష్టించడానికి ఇది ఇప్పుడు ఆలస్యం కాదు. మీరు ఏ వయసులో ఉన్నా, గతంలో ఎన్ని వైఫల్యాలు ఎదురైనా మీ ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా మంచిది. ఎందుకంటే విజయం అనేది మన మనసులో ఉంటుంది. మీరు మీ సొంత మార్గంలో విజయాన్ని నిర్వచించవచ్చు. కాబట్టి మీరు మీ మనసును నియంత్రించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నంత వరకు మీరు మీ ఉత్తమ జీవితాన్ని సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నెవర్ గివ్ అప్. మీరు కోరుకునేది ఆర్థిక లేదా వస్తుపరమైన విజయం అయితే అది కూడా చాలా ఆలస్యం కాదు. ఆలస్యమైన విజయ కథనాలతో నిండిన ప్రపంచం నుండి మీరు కేవలం వన్ క్లిక్ దూరంలో ఉన్నారు. గ్రహం మీద ఉన్న గొప్ప అత్యంత విజయవంతమైన మానవుల్లో కొంతమంది జీవితంలో తర్వాత మాత్రమే దాన్ని పెద్దదిగా చేశారు. ఎప్పటికీ వదులుకోవద్దు. మీరు ఊహించగలిగే దేనికైనా మీరు సమర్థులు. మీరు ఒక్కసారి మీరు చరిత్రలో చూసినా, ప్రస్తుత కాలంలో చూసినా ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. పీపుల్ హూ బికేమ్ సక్సెస్ఫుల్ వెరీ లేట్ ఇన్ లైఫ్, బట్ దట్ సక్సెస్ హ్యాడ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. కాబట్టి ఇప్పుడే దానికోసం వెళ్ళండి, లేదా మీ అంత్యకాలంలో చింతించండి. ఇట్స్ బెటర్ టు స్టార్ట్ ఇట్ నౌ ఆర్ టు రిగ్రెట్ ఇట్ లేటర్. జీవితాన్ని మళ్లీ ప్రారంభించడానికి 22 ఏళ్లు చాలా ఆలస్యంగా ఉందా? జాక్ మా 35 ఏళ్ల వయసులో అలీబాబాను ప్రారంభించాడు. మోర్గన్ ఫ్రీమెన్ 52 సంవత్సరాల వయసులో తన పురోగతిని పొందాడు. రిచర్డ్ బ్రాన్సన్ 50 సంవత్సరాలు దాటాక తన ఎయిర్లైన్స్ ని ప్రారంభించాడు. జేకే రౌలింగ్, ఎంతో మంది ఎడిటర్స్ పబ్లిషర్స్ తిరస్కరించాక ఆమె 32 సంవత్సరాల వయసులో హ్యారీ పాటర్ ను ప్రచురించింది. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళిందో మీ అందరికీ తెలుసు. హ్యారీ పాటర్ అంటే అదొక చాలా సీక్రెట్ బుక్ లాగా చిన్నపిల్లలందరి దగ్గర ఉంటుంది, లేదా ఆ స్టోరీ అయితే మనందరం చూసాము. దాని రాయల్టీతో తను ఇంకా ఎన్నో జనరేషన్స్ వాళ్లకు కూడా డబ్బిచ్చేంత సంపాదించేసిందట. కెంటకీ ఫ్రైడ్ చికెన్, KFC, చాలా పాపులర్ కదా. కర్నల్ శాండర్స్ 60 ఏళ్ల వయసులో స్థాపించారు. మీరు కొత్తగా ప్రారంభించాలని ఆశించడానికి అనేక కారణాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇటీవల ఒక రిలేషన్షిప్ ఎండ్ చేసి ఉండొచ్చు, మీ జాబ్ కి రిజైన్ చేసి ఉండొచ్చు, లేదా మీరు డ్యూటీస్ నుంచి రిలీవ్ అయి ఉండొచ్చు, లేదా మీ సూపర్ యాన్యుయేషన్ అంటే రిటైర్ అయిపోయి ఉండొచ్చు. ఇంకా జీవితం ఉంది, యాక్టివ్ గా ఉన్నారు. మీ జీవితాన్ని రీబూట్ చేయాలనుకునే మీ కారణం ఏమైనప్పటికీ మీరలా చేయగల మార్గాలు చాలా ఉన్నాయి. అవేంటో చేతన్ ఇప్పుడు మీతో ఈ వెన్నెల ప్రోగ్రామ్ లో చెబుతాడు. కట్అవుట్ టాక్సిక్ పీపుల్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్, ఉద్యోగరీత్యా ఏదో రిలేషన్షిప్ లో ఉన్నా చాలా మటుకు ఓర్చుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు ఒక సోషల్ సర్కిల్, ఒక లైఫ్ ఏర్పడ్డాక పోనీలే అంటాము. కానీ ఒక్కోసారి మనుషుల ప్రభావం మనపై చాలా ఉంటుంది, నెగటివ్ ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీ లైఫ్ లో అలాంటి నెగటివ్ పీపుల్ ఎవరన్నా ఉంటే, అలాంటి టాక్సిక్ పీపుల్ ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ కట్ చేసేయండి. విషపూరిత వ్యక్తులను కత్తిరించండి. మీకు మంచి కంటే ఎక్కువ హాని కలిగించే వ్యక్తులు మీ జీవితంలో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వారు మానిపులేటివ్, మొరుటుగా లేదా స్వార్థపూరితంగా ఉండొచ్చు. ఇది మీ మానసిక శ్రేయస్సుపై ప్రభావం చూపుతుంది. మీరు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మిమ్మల్ని కిందికి లాగడం కంటే మిమ్మల్ని నిర్మించే వ్యక్తులతో మాత్రమే సమయాన్ని గడపడం ద్వారా కొత్తగా ప్రారంభించండి. యాక్సెప్ట్ న్యూ ఛాలెంజెస్. కొత్త ఛాలెంజెస్ ని స్వీకరించడం కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ అవసరమైన పనిని ప్రారంభించినప్పుడు మీరు గతంలో కంటే ఎక్కువ ప్రేరణ పొందుతారని మీరు విశ్వసించవచ్చు. మేధాశక్తి, కృషి, ఒక కొత్త ఛాలెంజ్ మీకు కొత్త ఫోకస్ నిస్తుంది. చివరి వరకు మీరు చూసిన గొప్ప సంతృప్తిని మీరు అనుభవిస్తారు. అలా చేయడం సంభావ్యంగా ఉంటుంది. జీవితం పట్ల మీ ఆలోచన, వైఖరిని మార్చుకోండి. మీరు మీ మనసు పెట్టి దాన్ని బాగా చేయగలరని మీరు గ్రహిస్తారు. క్రియేట్ న్యూ గోల్స్. కొత్త గమ్యస్థానానికి వెళ్ళండి. మీరు మీ స్వస్థలం చుట్టూ, మీ కంఫర్ట్ జోన్ చుట్టూ ఉంటే ఇంకసలు ఏవి సాధించలేరు. ఇకపై మీరు చూసేది నచ్చకపోతే, లేదా మీరు మీ నగరంలో వీలైనంత దూరం వెళ్ళినట్లు అనిపిస్తే, ఇది కొత్త గమ్యస్థానానికి వెళ్లే సమయం కావచ్చు. కొత్త నగరంలో మళ్లీ ప్రారంభించండి. దీనివల్ల మీకోసం ఎదురు చూస్తున్న కొత్త జీవితం కోసం మీరు ఆశావాదాన్ని నింపుతారు. మీరు కొత్త కెరియర్ అవకాశాలను ఆస్వాదించవచ్చు, కొత్త స్నేహితులను సంపాదించవచ్చు, మీరు విభిన్నమైన జీవితాన్ని ఆనందించవచ్చు. కాబట్టి మీరు కోరుకున్న గమ్యస్థానంలో ఖచ్చితమైన ఆస్తి, ఉద్యోగం కోసం శోధించండి. దీనికోసం మీరు మైండ్ సెట్ మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కొత్త ప్రదేశానికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఒక్కోసారి మీరు కేవలం అవసరం కావచ్చు, మీ మనస్తత్వాన్ని మార్చండి. మిమ్మల్ని మీరు ఎలా గ్రహిస్తారు అనేది మీరు ప్రపంచానికి ప్రొజెక్ట్ చేసి ఇమేజ్ని సమర్థవంతంగా నిర్ణయించవచ్చు. అందువల్ల మీరు మీ జీవితం నుండి ప్రతికూలతను బహిష్కరించడానికి సానుకూల ఉపబలాలను ఉపయోగించాలి. కాబట్టి మీరు బలమైన, సామర్థ్యం, తెలివైన వ్యక్తి అని మీరు విశ్వసించడం ప్రారంభించండి. హెల్తీ ఫుడ్, మంచి డ్రెస్సింగ్, మీ క్వాలిటీ లైఫ్, ఇవన్నిట్లో కూడా మార్పులు తీసుకోండి. కొత్త జీవన శైలి అలవాట్లను స్వీకరించడానికి కూడా ఇది సహాయపడవచ్చు. స్టార్ట్ ఎక్సర్సైజింగ్ డైలీ, టేక్ రెస్ట్. ఇన్నేళ్లు వర్క్ చేసి అలసిపోయి దీర్ఘకాలిక ఒత్తిడి, మానసికంగా శారీరకంగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. ఫలితంగా ఇది మీ ప్రేరణ, ఏకాగ్రతను తగ్గిస్తుంది. అదే సమయంలో మీ సాధారణ వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. మీరు బర్న్అవుట్ కి లోనైతే రిలాక్స్ కండి. టేక్ ఇంటర్వల్స్, టేక్ అ బ్రేక్, రీజువినేట్ యువర్ సెల్ఫ్. మీరు తప్పనిసరిగా విరామం తీసుకోవాల్సిందే. దీనర్థం మీ పనిని పునరుద్ధరించడానికి వారాలు లేదా ఒక నెల సెలవు తీసుకుంటారు. మనసు మరియు శరీరం, మీ అభిరుచి, ప్రేరణను పునరుద్ధరించండి. మీకు ఒత్తిడిని కలిగించే మీ జీవితంలోని ప్రాంతాల నుండి దూరంగా ఉండి సెలవులకు వెళ్ళండి. తద్వారా మీరు తక్కువ ఒత్తిడికి రిలాక్స్గా ప్రపంచాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న అనుభూతిని పొందొచ్చు. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఒక్కోసారి లైఫ్లో ఏంటంటే మనం అనుకున్నది సాధించలేము. దానికోసం ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, ఫ్యామిలీ ప్రెషర్స్ కానివ్వండి, లేదా ఆబ్లిగేషన్స్ ఒక మనిషికి చాలా ఉంటాయి. స్పెషలీ ఇన్ అ కంట్రీ లైక్ ఆర్స్, మనం అనుకున్న కలలు కాస్త కళ్ళలు అవ్వడం చాలా ఈజీ. అనుకున్నది ఒకటి, అయ్యేది ఒకటి ఉంటుంది. యూత్లో, యంగ్స్టర్స్లో జోష్ ఎక్కువ ఉంటుంది, హార్మోన్స్ ప్రభావం కాబట్టి. వీ కెన్ రూల్ ద వరల్డ్ అనే ఫీలింగ్ కాస్త వస్తుంది, కానీ ఒక్కోసారి జాబ్ వచ్చేసి మిడిల్ లైఫ్ వచ్చేవరకు రియాలిటీ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ప్రాక్టికాలిటీ డాన్స్ అపాన్ దెమ్. అనుకున్నది అంత ఈజీ కాదు, దానికి ఎంతో కృషి, శ్రమ అనుకొని. అలాగే వాళ్ళు ఒక్కరే ప్రపంచంలో ఉండరు కదా, ఒక ఫ్యామిలీ అనే వ్యవస్థ ఉంటుంది. దేర్ ఆర్ సర్టన్ ఆబ్లిగేషన్స్ టు బి ఫుల్ఫిల్డ్. అలాంటప్పుడు ఆ వ్యక్తి, ఆ మనిషి అనుకున్నది చేసుకోలేడు. అందుకే ఒక ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేశాక, ఒక ఫ్యామిలీ వ్యవస్థలో ఉన్నప్పుడు ఫ్యామిలీకి కావాల్సిన అవసరాలు తీర్చాక, పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ హెల్త్ లేదా వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయాక, ఈ మనిషి కూడా నా వయసు అయిపోయింది అనుకోకుండా దే క్యాన్ స్టార్ట్ అఫ్రెష్. వాళ్ళు చేయాల్సిన ఒక హాబీ తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన ప్రొఫెషన్ మళ్ళీ తీసుకోవచ్చు. దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్, బట్ నెవర్ గివ్ అప్. ఆల్ యూ నీడ్ ఈజ్ అ లిటిల్ ఎంథూజియాజం. With this wonderful information, this is Chetan saying bye for now. I'll get back to you in our next segment. Till then, have a great time, my dear friends.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా బలపడిందని, ప్రతి వర్గం అభివృద్ది చెందేలా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పగ్గాలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి స్పందిస్తూ, ప్రపంచ దేశాల్లో భారత్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గౌరవం పెరిగిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ అనిశ్చితులతో సవాళ్లు ఎదురవుతున్న భారత ఆర్థిక రంగ మౌలిక అంశాలు దృఢంగా ఉన్నాయని ఆర్బీఐ తన తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది దేశం అభివృద్ది పథంలో పయనిస్తుందని చెప్పింది. ఈ మేరకు భారత రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదికను ఈరోజు విడుదల చేసింది. నీట్ ప్రశ్నపత్రం లీక్కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా నీట్తో సహా తమ పర్యవేక్షణలో నిర్వహించే పరీక్షలన్నీ సమగ్రతతో పారదర్శకతతో నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. వచ్చే నెల 21వ తేదీన జరిగే నీట్ పునఃపరీక్షలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా మొత్తం ప్రక్రియను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారు. దాదాపు 23 లక్షల మంది హాజరు కానున్న ఈ పరీక్షకు సంబంధించి ప్రతి విషయాన్ని ఆయన తెలుసుకుంటున్నారని అధికార వర్గాలు తెలిపాయి.

మహానాడు వేదికగా స్త్రీ శక్తి నినాదంతో అనేక తీర్మానాలు చేయడం, మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడం తెలుగుదేశం పార్టీలో మహిళా సాధికారతకు నిదర్శనమని రాష్ట చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, డాక్టర్లు సిబ్బంది సమయపాలన పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనాసుపత్రిని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య ఆరోగ్య సిబ్బందితో సమావేశమయ్యారు. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 29-30 వార్షిక స్నాతకోత్సవాలు జూన్ 2వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ తలపల్లి సాయి సుధీర్ వెల్లడించారు. యూనివర్సిటీ ఆవరణలో ఈరోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవాల్లో దేశ ప్రఖ్యాత హృదయ వైద్య నిపుణులు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. ఏపీఎస్పీ డీసీఎల్ పరిధిలోని నెల్లూరు, కడప జిల్లాల్లో గత రాత్రి బలమైన గాలి వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ఆ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 141 పాయింట్ల నష్టంతో 75,867 వద్ద స్థిరపడగా నిఫ్టీ 6.55 పాయింట్ల నష్టంతో 23,907 వద్ద ముగిసింది. ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొనేందుకు వినేష్ ఫోగట్కు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఆమె దేశం గర్వపడేలా చేశారు అంటూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మరి స్టూడియో టైం 5:03 దాటి 40 సెకండ్లు కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, మరి ఈ టైం ఏంటి మొదలు తెలుసుకుందాం. మనందరం వచ్చేస్తాం గీత్ గత చల్ హిందీ ఫిలిం సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ ఎంజాయ్ చేయడానికి. నేను మీరు జాక్ జానీ మీకోసం రెడీగా ఉన్నాను మీరు మెచ్చే పాటలతో.
1: ఆకాశవాణి
2: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
1: మన భారతదేశం విన్న తొలి స్వరం
2: ఆకాశవాణి.
1: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
2: కోట్లాది గుండెల చప్పుడుగా.
1: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
2: సమాజ స్వరం
1: మన ఆకాశవాణి.
2: సమాచారాన్ని అందించడమే కాదు
1: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
2: 9 దశాబ్దాల విశ్వసనీయత,
1: 90 ఏళ్ల అనుబంధం.
2: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
1: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
2: గ్రామం నుంచి నగరం వరకు
1: సమాచారం,
2: వినోదం,
1: విజ్ఞానాన్ని అందిస్తూ
2: సంస్కృతికి అద్దం పట్టింది.
1: మారుతున్న కాలంతో పాటు
2: సరికొత్త సాంకేతికతతో
1: మీ ముందుకు సరికొత్తగా
2: ఆకాశవాణి. వినండి,
1: ఆస్వాదించండి.

ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. ప్రకటన విన్నారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావో, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: FM 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేసి ఆ మేరకు విద్యుత్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్కు అనుసంధానించినందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3లో భాగంగా సుమారు 22,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పాడేరు బోధనాసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలను మెరుగుపరిచేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా పాడేరు మెడికల్ కళాశాలలోని తరగతి గదులు, ల్యాబ్లు, హాస్టళ్లను మంత్రి పరిశీలించారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో ధరల మార్పులను నిత్యం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పోలవరం అడవుల్లో పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన పులి కదలికలపై 24 గంటల పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఏపీ పీజీసెట్ 2026 పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈ ఫలితాలపై రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వివాదంపై సుప్రీంకోర్టు మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. పర్యవేక్షణ యంత్రాంగాలు, సంబంధిత కమిటీలు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఉల్లంఘన ఎలా జరిగిందని కేంద్రాన్ని ప్రశ్నించింది. నీట్ పేపర్ లీక్ విషయంలో లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందేనని, అప్పటి వరకు అసలు సమస్య ఆగదని వ్యాఖ్యానించింది. జలవనరుల సంరక్షణను కేవలం అభివృద్ది కార్యక్రమంగా కాకుండా భవిష్యత్ తరాలకు భద్రమైన పర్యావరణాన్ని అందించేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు జోడి చింతల చెరువులో ఈరోజు జరిగిన జలధార జలహారతి పనులను జిల్లా కలెక్టర్ సమన్వయ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ స్కాన్ కేంద్రాలు నడుపుతున్న వారు స్కాన్ చేసిన ప్రతి కేసును ఆన్లైన్, ఆఫ్లైన్లో పొందుపరచాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎన్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఆ నెలలో స్కాన్ చేయని ఎడల నిల్ రిపోర్టు డీఎంహెచ్ఓ కార్యాలయానికి పంపాలని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్ట స్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: యా ఫ్రెండ్స్, మరి స్టూడెంట్ టైం ఎగ్జాక్ట్లీ 6 o'clock దాటి 3 minutes 30 seconds అయిపోయింది కదా. యా ఫ్రెండ్స్, మరి మీరంతా ఎలా ఉన్నారు? ఎండలు యథావిధిగా ఉన్నాయి కదా. ఓకే, మరి పని అంటే ఏదైనా సరే ప్రికాషన్స్ లేకుండా బయటికి వెళ్ళదు, ఎందుకంటే మన తర్వాతే ఏదైనా సరే. ఇంకా ఎప్పట్లాగే మనందరం వచ్చేసాం కృష్ణా తీరంలోకి. ఈరోజు ఓ లిజెండరీ ఫిల్మ్ పర్సనాలిటీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆయన తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రసిద్ధ నేపథ్య గాయకుడు. అంతకంటే ఒక మీకు ఒక ముందు క్లూ ఇచ్చేస్తాను, ఎందుకంటే ఎలాగో ఆయన పేరు నాకు పంపిస్తారు కదా. ఆయన మాధవ పెద్ది సత్యంతో కలిసి చాలా పాటలు పాడారు. వీరిద్దరిని మాధవ పెద్ది ఆయన కలిపి నేపథ్య ద్వయం అని పిలిచేవాళ్ళు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మరి వీరి కోసం ఒక ప్రత్యేక స్థానం ఉందంట. 1950-60 దశకాల్లో తెలుగు సినిమాల్లో హాస్య పాత్రలకు నేపథ్య గానం అందించడంలో మాధవ పెద్ది సత్యంతో కలిసి ఈ ప్రముఖ గాయకుడు మంచి గుర్తింపు పొందారు. ఆయనే యాక్చువల్గా నేను పేరు చెప్పేద్దాం అనుకున్నా కానీ మీరు గెస్ట్ చేస్తారని ఆగుతున్నాను. ఈయనకు ఊరి పేరే ఇంటి పేరుగా మారిందండి. ఇదే నేను ఇచ్చే పెద్ద గెస్, మీకు మీరు చెప్పేస్తారు. ఇంకో క్లూ ఏంటంటే మా ఊళ్ళో ఒక పడుచుంది అంటూ అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించి పెట్టింది ఈయన ఈ పాటకు. మరి మీకు గనక తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించేయండి.
1: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
2: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
1: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈతరం జెన్జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

కంటి మీద కునుకురా

చీకట్లో చూసిందేదో బోలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో. హటకే హటకే హటకే హరి బతికే.

0: యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం 6:10 వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్త తెలుగులో వింటారు. మరి మీరు వింటున్న ఆ పాట మరి ఘంటసాల గారితో కలిసి పాడారు ఈయన.
1: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है.
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుతో విద్యుత్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వార్తల వివరాలు: గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేసి విద్యుత్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట సచివాలయంలో ఈ రోజు ముఖ్యమంత్రి విద్యుత్ శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ అంశం సహా విద్యుత్ సరఫరా పరిస్థితి, వచ్చే 6 నెలల ప్రణాళిక, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం ఈ డ్రైవ్ పథకాల పురోగతి, ఏపీఐఈసీ పాలసీ కింద ఆమోదించిన వివిధ ప్రాజెక్టుల పరిస్థితి, నెట్క్యాబ్ బలోపేతం, డిజిటల్ ట్విన్ గ్రిడ్ నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గ్రీన్ ఎనర్జీలో 160 గిగావాట్ల ఉత్పత్తికి లక్ష్యం నిర్దేశించుకున్నామని, దానికి అనుగుణంగా నెట్

0: నెట్వర్క్ను కూడా అభివృద్ది చేసుకోవాలని సూచించారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కారిడార్ పూర్తయితే రాష్టంలో డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు ఈ నెట్వర్క్ ఎంతో ఉపకరిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యుత్ మౌలిక సదుపాయాలు పెరిగితే ఆయా రంగాల్లో పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయని సూచించారు. అలాగే పీఎం సూర్యఘర్ అమలులో వేగం పెంచాలని, ఈ పథకం అమల్లో ఏపీ 4వ స్థానంలో ఉందని, అగ్రస్థానంలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనాసుపత్రిని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులతో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్య ఆరోగ్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. బయోమెట్రిక్ హాజరును ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. మందుల కొరత లేకుండా చూడాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పేద రోగికి కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందాలన్నారు. అందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ,
1: 2024 చెప్పాను నేను, 115 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. చేయాల్సిన స్థాయిలో జరగలేదు. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఉండడంతో రావాల్సిన 200 కోట్లు వస్తే వాటిలో కొద్ది భాగం మాత్రం ఖర్చు పెట్టారు. ఇవాళ మిగతాదంతా రాష్ట్ర బడ్జెట్ లో పెట్టి వీటిని పూర్తి చేయాలా. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి లాస్ట్ ఈ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్న నేపథ్యంలో, ఈ ఇన్ఫ్రా గ్యాప్స్ ఉన్న నేపథ్యంలో, అదేవిధంగా ఫ్యాకల్టీ డెఫిషియెంట్ ఉన్న నేపథ్యంలో కూడా 50 సీట్లు మాత్రమే ఎన్ఎంసీ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇంకో 50 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 100 సీట్లు ఇవ్వడానికి ఎన్ఎంసీ ఆమోదం తెలిపింది.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జౌళి రంగంలో ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు కేంద్ర మంత్రి కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లి పారిశ్రామికవాడలో ఉన్న స్పిన్టెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను సందర్శించారు. ఆయనకు రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్ ఎండీ వల్లభనేని సుధాకర్ చౌదరి సాదర స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి స్పిన్టెక్స్ ప్రాంగణంలో పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి పట్టు పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఏ రంగంలోనైనా ముందుకు వెళ్లగలిగే సామర్థ్యమున్న రాష్టమని, అలాగే చేనేత రంగంలో ఎంతో ప్రసిద్ది చెందిందని అన్నారు. ముఖ్యంగా సాంకేతిక పరంగా జౌళి రంగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. కాగా రేపు విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా గ్లాస్ ఫైబర్ యూనిట్ను కేంద్ర మంత్రి ప్రారంభించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో ధరల మార్పులను నిత్యం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ 8వ సమావేశం ఈ రోజు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రుల కమిటీ సభ్యులైన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ, పప్పులు, బియ్యం, వంట నూనెలు, టొమాటో, ఉల్లిపాయల వంటి నిత్యావసర వస్తువుల డిమాండ్, రిటైల్, హోల్సేల్ మార్కెట్ ధరల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ద వాతావరణ ప్రభావంతో కొంతమేర ధరలు పెరిగినా వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్దంగా ఉందన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో రాష్టంలో ప్రజలకు అందుబాటు ధరల్లో లభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై పార్వతీపురం, మన్యం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల తమ జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆర్థిక భరోసా, మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, పేదలకు గృహ నిర్మాణం, ఆరోగ్య సేవలు వంటి పథకాలు ఎంతో ఉపయోగకరంగా మారాయని తెలిపారు.

0: ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడడంతో ప్రజలకు సౌకర్యాలు పెరిగాయని తమ అనుభవాలను పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నామని, ఈ పథకాలు తమ కుటుంబాల అభివృద్దికి ఎంతగానో తోడ్పడుతున్నాయని లబ్దిదారుడు జి వెంకట్రావు ఆకాశవాణికి తెలియజేస్తూ
1: పిఎం కిసాన్ మోడీ చేస్తుంటారు. ఈ దీని వల్ల రైతుకి చాలా ఉపయోగం ఉంది. మేము ఎరువులు కానీ పురుగు మందులు కానీ పెంచుకోవటం ఇంకా అవకాశం ఉంది. రైతులకి మోడీ గారు చాలా మంచి పని చేస్తారు. రైతులకి చాలా అనుభవం ఉన్నారు.
0: రానున్న 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతం, నైరుతి, తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని, బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వివరించారు. విశాఖ రైల్వే జోన్ జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని రాష్ట చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు విజయనగరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహానాడు వేదికగా స్త్రీశక్తి నినాదంతో అనేక తీర్మానాలు చేయడం, మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడం తెలుగుదేశం పార్టీలో మహిళా సాధికారతకు నిదర్శనమని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుతో విద్యుత్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: యా ఫ్రెండ్స్, మరి నేను ఈరోజు ఎవరి గురించి చెప్పబోతున్నాను అని గెస్ చేసి చెప్పన్నాను కదా, మరి చాలామంది పంపించేశారని కరెక్ట్ ఆన్సర్లు పంపించేసిన వాళ్ళ పేర్లు చదివేస్తాను. మంగళగిరి నుంచి జయలక్ష్మి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లా నందవరం నుంచి సిహెచ్ శ్రీనివాసరావు, స్వరూపరాణి, జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి, నెక్స్ట్ వచ్చేసి విజయనగరం గంగన్నపాడు విలేజ్ నుంచి రమణ అండ్ రాజేశ్వరి, కదిరి వెంకటరెడ్డి, కోడుమూరు వీరేష్, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. ఎస్ ఫ్రెండ్స్, మరి మీరందరూ అన్నట్టుగానే ఆయనే పిఠాపురం నాగేశ్వరరావు గారు, అలియాస్ పాతర్లగడ్డ నాగేశ్వరరావు. ఈయన పిఠాపురంలో జన్మించడం వల్ల ఆ ఊరే ఇంటి పేరైపోయింది. తన జీవితకాలంలో వేలాది పాటలు పాడి తెలుగు సినీ సంగీత స్వర్ణయుగంలో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసిన పిఠాపురం నాగేశ్వరరావు గారు 1930 మే 5 తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పిఠాపురంలో జన్మించారు. తండ్రి ఒక మంచి రంగస్థల నటుడు కావడంతో ఈయనకు చిన్నతనం నుంచే నటన, సంగీతంపై ఆసక్తి వచ్చింది. సినిమాల్లో నటించాలనే కోరికతో చిన్నతనంలోనే ఇల్లు వదిలి మద్రాసు చేరుకున్నారు. 16 ఏళ్ల వయసులో 1946లో మంగళసూత్రం చిత్రంలో తొలిసారిగా పాడే అవకాశం దక్కించుకున్నారు. మరి ఈనాటి కృష్ణాతీరంలో పిఠాపురం నాగేశ్వరరావు గారి గురించి కొన్ని విషయాలు మనం షేర్ చేసుకుందాం. ఆయన నటించిన సినిమాల్లో ఆయన పాడిన పాటలు వింటూ

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణ తిరువలు, మీరు ఫ్రెండ్ జానీతో. తెలుగు సినిమా రంగంలో జంట గాయకులుగా పేరు తెచ్చుకున్న జంట ఎవరైనా ఉన్నారంటే అది పిఠాపురం మాధవ్ పెద్ది. వీరిని సంగీత ప్రియులు ఎప్పటికీ మరవరు. తెలుగు సినీ స్వర్ణయుగంలో హాస్య పాత్రదారులకు హాయిని గొలిపే పాటలను రచయితలు రాసేవారు, దర్శకులు చిత్రీకరించేవారు. మరి వారి హావభావాలకు తగ్గట్టుగా పాటలు పాడే గాయని గాయకులు ఎంతోమంది ఉన్నా పిఠాపురం మాధవ్ పెద్ది ఫస్ట్ ప్లేస్లో ఉండేవారంట. బాల్యంలోనే తండ్రి ప్రోత్సాహంతో నటన పట్ల ఆకర్షితులైన, స్టేజ్ మీద పాడలేని వారికి నేపథ్యాన్ని అందించే అలవాటు యుక్త వయసులోనే ఆయనకు అబ్బింది. అదే ఆయనను తర్వాత జీవనోపాధిగా మారిపోయింది అంటారు చాలామంది. 1946లో మంగళసూత్రం సినిమాతో ఆయన నేపథ్య గాయకుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 16 ఏళ్ల ప్రాయంలోనే చంద్రలేఖ చిత్రంలో పాట పాడే అవకాశం రావడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు పిఠాపురం. వివిధ భాషల్లో వేలాది పాటలను పిఠాపురం పాడారు. ఘంటసాలతో కలిసి అవే కళ్ళు చిత్రంలో పాడిన, మా ఊళ్ళో ఒక పడుచుంది, మాధవ పెద్దతో కలిసి కులగోత్రాలలో పాడిన, ఇప్పుడు మీరు విన్న పాట అయ్యయ్యో జేబులో డబ్బులు పోయినాయి, ఇంకా వెంకటేశ్వర మహత్యం చిత్రంలో పదవే పోదాము గౌరవ పరమేశ్వరిని చూడవంటి పాటలు పిఠాపురానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. వింటూనే ఉండండి మరిన్ని విశేషాలు ఈ పాట విన్న తర్వాత.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తీరులో, మీరు ఏడో ఫ్రెండ్ జానితో. 1944 నుండి నవ్య కళాసమితి వారి నాటకాలైన శ్రీకృష్ణ తులాభారం, బాలనాగమ్మ, కృష్ణార్జున యుద్ధం, దేవదాసు, ఏకలవ్య, లోబి, చింతామణి, రంగూన్ రౌడి వంటి నాటకాల్లో అర్జునుడు, శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, సుబ్బుశెట్టి పాత్రలను ధరించి ప్రేక్షకుల మెప్పు పొందారు. విశేషం ఏమిటంటే, పాడుకోలేని ఇతర నటీనటులకు తెర వెనుక నుండి పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడే విధానానికి ఆయన శ్రీకారం చుట్టారు. అది పిఠాపురం నాగేశ్వరరావు గారి ప్రత్యేకత.

0: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణ తిరువలో మీరెడ్ ఫ్రెండ్ జానీతో. సుమారు 25 ఏళ్ళు అనేక సినిమాల్లో పాడి తన సత్తా నిరూపించుకున్నారు. అది సోలో అయినా యుగల గీతమైనా సరే ఆయన పాడినవన్నీ దాదాపు హాస్య గీతాలే. లక్ష్మీ నివాసం చిత్రంలో పిఠాపురం గారు పాడిన పాట సోడా గురించి, సోడా సోడా ఆంధ్ర సోడా గోలీ సోడా జిల్జిల్ సోడా అంటూ తెలుగుడి సోడా అంటూ పాడిన పాట ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మధ్యలో సుస్థిర స్థానంలోనే ఉంది అంటే అతిశయోక్తి కాదు. పిఠాపురం నాగేశ్వరరావు గారు తన కెరీర్ మొత్తంలో తెలుగు, తమిళం మరియు కన్నడ సహా పలు భాషల్లో వేలాది పాటలు పాడారు. మాధవపేది సత్యంతో కలిసి హాస్య గీతాలను పాడారు. పిఠాపురం నాగేశ్వరరావు గారు తన విలక్షణమైన గొంతుతో ఆంధ్ర రఫీ అనే ముద్దు పేరును సంపాదించుకున్నారు.
1: తోడా తోడా ఆంధ్ర తోడా పోలీస్ తోడా జిల్ జిల్ తోడా తోడా తోడా ఆంధ్ర తోడా పోలీస్ తోడా జిల్ జిల్ తోడా తోడా తాగు తెలుగుడా చల్లని తోడా దేని మహిమ చెప్పలేడు దేవుడు కూడా తోడా తాగు తెలుగుడా చల్లని తోడా దేని మహిమ చెప్పలేడు దేవుడు కూడా తోడా తోడా ఆంధ్ర తోడా పోలీస్ తోడా జిల్ జిల్ తోడా.

తాగుతున్న దేవతలైనా, నెత్తి మీద గంగ ఉన్న ఈశ్వరుడైనా, నిత్య సుధలు తాగుతున్న దేవతలైనా, ఆంధ్ర సోడా కోరి కోరి తాగుతారోయ్, అది లేకుంటే బడ జబ్బకు వాడుతారోయ్. సోడా సోడా ఆంధ్ర సోడా పోలీస్ సోడా జిల్ జిల్ సోడా.

నాయకుల తప్పట్లు చుట్టగాసు, నాయకులు చెప్పేది ఉత్తగాసు, నాయకుల తప్పట్టు చుట్టగాసు, పోతుకోలు పాలటిక్స్ పరమజాసు, వాటికన్న ఉపయోగం చూడా జాసు, చూడా చూడా ఆంధ్ర చూడా పోలీస్ చూడా.

0: పండు తెండలో ఆ హిమాలయం చల్లదనం నీ గొంతుకలో, ఒక్క గుక్క తాగి చూడు మండు తెండలో ఆ హిమాలయం చల్లదనం నీ గొంతుకలో, రాళ్ళు తిల్లి తాగితే జీర్ణమవ్వాలి, ఈ నీళ్లు తాగితే సగం కడుపు నిండాలి, తోడా తోడా ఆంధ్ర తోడా గోలి తోడా జిల్జిల్ తోడా తోడా తాగు తెలుగుడా చల్లని తోడా, దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా, తోడా తోడా ఆంధ్ర తోడా.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణాతిరులో, మీరు ఫ్రెండ్ జానీతో. తెలుగు సినిమా స్వర్ణయుగంలో తన నేపథ్య గానంతో దానికి అదనపు మెరుగులు అద్దిన వారు ఎందరో ఉన్నారు. అందులో పిఠాపురం నాగేశ్వరరావు గారు ఒకరు. కేవలం హీరో హీరోయిన్లకే, ఐటమ్ గీతాలకో, హీరో ఇండక్షన్ ఫ్యాన్స్కో

మ్యూజిక్ ఆల్బమ్ పరిమితమైపోతున్న ఈ రోజులకు భిన్నంగా స్వర్ణయుగం సాగిందని చెప్పాలి. పిఠాపురం నాగేశ్వరరావు గారు మాయలమారి, పెళ్లి చేసి చూడు, చంద్రహారం, జయసింహ, సువర్ణ సుందరి, ఇంటి గుట్టు, అత్త ఒకింటి కోడలే, ఊహాసుందరి, వెంకటేశ్వర మహాశయం, కులగోత్రాలు, దాగుడు మూతలు, పెద్ద మనుషులు, లక్ష్మీనివాసం, బలేరంగడు, అవే కళ్ళు, కులగోత్రాలు వంటి చిత్రాలకు తన కంచు కంఠంతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టారన్న సంగతి జగమెరిగిన సత్యం.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణాతిరులో మీ రెడ్ ఫ్రెండ్ జానీతో. గాన కోకిల సుశీలమ్మ గారిని ఇండస్ట్రీకి తేవటంలో పిఠాపురం గారి పాత్ర ఎంతైనా ఉందని చెప్పాలంట. విజయనగరంలో ఏ పని మీద వెళ్ళినా సుశీలమ్మ గారి నాన్నగారిని తప్పకుండా కలిసి వెళ్ళేవారంట. ఆ క్రమంలోనే ఆవిడ గొంతు విని సుశీలమ్మ గారి గురించి పెండ్యాలకు చెప్పారు పిఠాపురం నాగేశ్వరరావు గారు. అలా కన్నుల తల్లి సినిమాలో పాడించారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇంటి పేరు పాత్రలగడ్డ, కానీ ఆయన చిత్రసీమలో మాత్రం పుట్టిన ఊరు పిఠాపురంతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. వయసు మీద పడిన తర్వాత కూడా పిఠాపురం సంగీత కచేరాల్లో పాల్గొంటే ఆయన పాడిన ఈ పాటలు తప్పకుండా పాడాల్సిందేనంట. ఈయనను సినీ ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా ఆంధ్రా రఫీ, జనతా సింగర్, గాన గంధర్వ అని బిరుదులతో పిలిచేవారంట. ఇక 1978లో వచ్చిన బొమ్మరిల్లు చిత్రంలో పాట ఆయన చివరి పాట.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈశ్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. గ్రీన్ ఎనర్జీలో భాగంగా 160 గిగావాట్ల ఉత్పత్తికి లక్ష్యం నిర్దేశించుకున్నామని, దానికి అనుగుణంగా నెట్వర్క్ ను కూడా అభివృద్ది చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కారిడార్ పూర్తయితే రాష్టంలో డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు ఈ నెట్వర్క్ బాగా ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ద వాతావరణ ప్రభావంతో కొంతమేర ధరలు పెరిగినా వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్దంగా ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో రాష్టంలో ప్రజలకు అందుబాటు ధరల్లో లభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. పేద రోగికి కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందాలని, అందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. పాడేరు స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనాసుపత్రిని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య ఆరోగ్య సిబ్బందితో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈ నెల 31 తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని ధైర్యంగా ప్రకటించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట హోంమంత్రి వి అనిత అన్నారు. అమరావతిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఐపీఎల్ 2026 క్రికెట్ పోటీల్లో భాగంగా పంజాబ్లోని ముల్లాన్పూర్ వేదికగా ఈరోజు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైర్ 2లో తలపడనున్నాయి. ఈ పోరులో నెగ్గిన జట్టు ఫైనల్కు చేరుకుంటుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 141 పాయింట్ల నష్టంతో 75,867 వద్ద స్థిరపడగా నిఫ్టీ 6.55 పాయింట్ల నష్టంతో 23,907 వద్ద ముగిసింది. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం సర్ 2026ను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి రాజకీయ పార్టీ ప్రతినిధులు, ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేయాలని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంక దినకర్ రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. పోలవరం జిల్లా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించి ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ సర్ 2026 కార్యక్రమంపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె దినేష్ కుమార్ ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో ఈరోజు సమావేశం నిర్వహించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
3: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను పదిలం చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉండేలా మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని దామాషాను రక్షించడంలో చాలా కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లో భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన G7 G13 బార్డర్ అవుట్పోస్టులను ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. చొరబాట్లకు ఆస్కారం లేని పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం డ్రోన్లు, రాడార్లు, ఆధునిక ఫెన్సింగ్లతో కూడిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోందని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా సరిహద్దు నిర్వహణలో ఒక పెద్ద నిర్మాణాత్మక మార్పును తీసుకువస్తూ సరికొత్త క్వాడ్రిప్ ఫోర్జెడ్ సెక్యూరిటీ గ్రిడ్ను ప్రవేశపెడుతున్నట్లు హోంమంత్రి ప్రకటించారు. రైతులకు విత్తనాల లభ్యత నిర్ధారించడానికి 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తనాల నిల్వలు నేషనల్ సీడ్ రిజర్వ్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో ఖరీఫ్ ప్రచారం కోసం 2026 కోసం నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు 2 రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 976,000 రైతులు ఐడీలను సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించవలసిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్ల బజార్ అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరాను నిర్ధారించాల్సిన అవసరంను శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ప్రయోజనాలు రక్షించడానికి ఎరువులు కేవలం వ్యవసాయ అవసరాలకే వినియోగించేలా చూడడానికి ప్రభుత్వం కట్టుబడిందని కూడా వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని, అన్ని రిఫైనరీలు

0: అత్యున్నత సామర్థ్యంతో పనిచేస్తున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ప్రస్తుతం ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు దాదాపు 92,000 మెట్రిక్ టన్నులుగా అత్యధిక స్థాయిలో కొనసాగుతోందని తెలియజేశారు.
1: LPG production, it also depends on the optimization activity which is taken up within the refinery, and that impacts the production, and that's why we have slight up and down. One thing. Second is, we are also giving the part of the pool for C3, C4 molecules. Third important thing is, some of the refineries have come back to operations, and other than that, we are getting more, you know, LPG because of the optimization from some of the refiners.
0: దేశంలో ఎక్కడ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ అయిపోయినట్లు, డ్రైఅవుట్ నివేదికలు రాలేదని కూడా ఆమె చెప్పారు. రీటైల్ అవుట్లెట్ల గురించి మాట్లాడుతూ, 150 జిల్లాల్లో పెట్రోల్ వినియోగంలో 30% వృద్ధి నమోదు కాగా, మరో 156 జిల్లాలో 30% కంటే ఎక్కువ వృద్ధి నమోదైందని సుజాత శర్మ వివరించారు. ప్రభుత్వం ప్రస్తుతం పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోందని కూడా ఆమె తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలలపై వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లకు పూడ్చలేని నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని చెబుతూ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అప్లోడ్ చేయాలని కూడా ఆదేశించింది. ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ, బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని జైలధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో జరిగిన లోపాలపై బాధ్యతారాహిత్యంపై సుప్రీంకోర్టు ఈరోజు తీవ్రంగా స్పందించింది. వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్థానంలో మరింత పటిష్టమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్తో పాటు ఈ అంశానికి సంబంధించి దాఖలైన పలు అభ్యర్థనలను జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరాథేల్తో కూడిన ధర్మాసనం విచారించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను జూలై 2వ వారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి స్పందిస్తూ, ప్రభుత్వం యువత భవిష్యత్తు పట్ల ఎంతో ఆందోళనతో ఉందని, పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు కట్టుబడి ఉందని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2047 నాటికి భారత్ను ఒక సూపర్ పవర్గా, ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయాణం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని సాధికారులను చేయకుండా సాధ్యం కాదని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాఘెల్ అన్నారు. గౌహటిలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు నిర్వహించిన సేవల పంపిణీ ప్రాంతీయ సదస్సు సేవా సే సమృద్ది ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం, దేశం బలోపేతం కావాలంటే గ్రామీణ స్థాయిలో పౌరులను సాధికారులను చేయడం ముందస్తు షరతని మంత్రి చెప్పారు. గ్రామీణ భారతదేశంలో జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి, చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందించడానికి పంచాయతీల నేతృత్వంలోని యంత్రాంగాలను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కామన్ సర్వీస్ సెంటర్ల పాత్రను ముఖ్యంగా ప్రస్తావిస్తూ, గ్రామాల్లోని సిఎస్సీలు పరిపాలనను ప్రజల ముంగిటికే తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయని, వివిధ ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలను చేరవేసే ముఖ్యమైన సేవా కేంద్రాలుగా ఆవిర్భవించాయని ఆయన ప్రశంసించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ ఈరోజు న్యూఢిల్లీలో పొగాకు రహిత విద్యా సంస్థల యాప్ పైలట్ వర్షన్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల్లో పొగాకు రహిత నిబంధనల అమలును, పర్యవేక్షణను బలోపేతం చేయడం ఈ డిజిటల్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది విద్యా సంస్థలు తమకు తాముగా స్వీయ మూల్యాంకనం చేసుకోవడానికి, నివేదికలు సమర్పించడానికి వీలు కల్పిస్తుంది. అలాగే పొగాకు రహిత మార్గదర్శకాల అమలును పర్యవేక్షించడం, పొగాకు నియంత్రణ సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం, విద్యా సంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించడంలో సహాయపడుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పుణ్యసలీల శ్రీవాస్తవ్ మాట్లాడుతూ, యువతను పొగాకు, నికోటిన్ వ్యసనాల హానికరమైన ప్రభావాల నుంచి రక్షించడంలో ఈ ఏడాది ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ నినాదం అన్మాస్కింగ్ ద అపీల్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సిబిఎస్ఈ తన పోస్ట్ రిజల్ట్ యాక్టివిటీస్ పోర్టల్ను ఇప్పుడు జూన్1వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలియజేసింది. దరఖాస్తు చేసుకోవాలనే విద్యార్థుల సమాధాన పత్రాల పరిశీలన, రీఎవాల్యుయేషన్ ప్రక్రియ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సాగేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబిఎస్ఈ తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పిడుగులతో కూడిన తుఫాన్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఈరోజు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తూ తీవ్రమైన తుఫాను వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫైర్ 1లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటన్స్ ఓడిపోగా ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఈ దశకు చేరుకుంది. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్ విజేత అయిన రాజస్థాన్ రాయల్స్ మరోసారి ఫైనల్కు చేరారని లక్ష్యంగా పెట్టుకోగా గుజరాత్ టైటన్స్ 2022 సీజన్లో సాధించిన ఛాంపియన్షిప్ వైభవాన్ని తిరిగి దక్కించుకోవాలని భావిస్తోంది. విశేషాలు మరొకసారి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను బదిలించేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో ఇంకొద్దిసేపట్లో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్ గా 7:30 అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ టైం ఏంటో మనందరూ తెలుసు కదా. ఎస్, మనందరూ వచ్చేసాం మనసును మనసాయిలో మన మనసు దోచే పాటలు వింటూ, అలానే మనకిష్టమైన ఫిల్మ్ బేస్డ్ గేమ్స్, నేను అడిగే ప్రశ్నలకు అంతే సరదాగా మీరు పంపించే జవాబులు. మరి స్టార్ట్ చేసేద్దాం ఒక బ్యూటిఫుల్ సాంగ్తో.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: యా ఫ్రెండ్స్, మరి సూపర్ సాంగ్ విన్నారు కదా.
1: ఎస్, నేను ఒక బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం ప్లే చేస్తాను, అది వినండి. ఈ సినిమా దర్శకుడు, నేను వినిపించబోయే పాట ఏ సినిమాలోది, సినిమా పేరు అంత నెసిటీ కాదులే, కానీ ఆ సినిమా దర్శకుడు గనక తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి. మరి మీకోసం వచ్చేస్తుంది ఈ సూపర్ సాంగ్.

మా మామగారు చెప్పుడు సరే మీరు కొట్టుడు సరే, అరే 190 ఇలా ఇంకో 90 వేరా ఎట్లా కొట్టరు చూద్దాం నీయా.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో మీరు ఫ్రెండ్ జానీతో. మరి నేను అడిగిన ప్రశ్నకు కనకారావు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆ తర్వాత రమ కంకిపాడు నుంచి, పెడన్ జోగానందరావు కాలు నుంచి అపాలరాజు. ఆ నెక్స్ట్ వచ్చేసి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ. ఆ నెక్స్ట్ రాము గుంటూరు నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. ఆ నెక్స్ట్ వచ్చేసి పాలెంపోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కానూరు నుంచి తాతారావు. ఆ తర్వాత రాజు శ్రీవాస్త గణేష్ కోనాపూర్ నుంచి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారండి. ఫ్రెండ్స్, మరి మీకోసం వచ్చేస్తుంది ఇంకొక సూపర్ సాంగ్. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ సినిమా హీరోగా యాక్ట్ చేసిన హీరో ఏ హీరో కొడుకు? కన్ఫ్యూజన్గా ఉందా? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, మీరు వినిపోతున్న పాటలో హీరోగా యాక్ట్ చేసిన హీరో ఏ హీరో కొడుకు? అదంతా ఎందుకు లేదంటే డైరెక్ట్గా చెప్పేస్తాను. హీరో తండ్రి పేరు గనక తెలిస్తే ఆయన ఒక సూపర్ స్టార్, వెంటనే ఆయన పేరు నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.

0: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసాయిలో మీరేడు ఫ్రెండ్ జానీతో. మరి నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఎవరెవరు పంపించేస్తారో చూసేద్దాం. ఈ మూవీ హీరో ఏ హీరో కొడుకు అని అడిగాం కదా, మరి కరెక్ట్ ఆన్సర్లు పంపించేస్తారు. ఓకే, విశ్వజ్ఞ విజయవాడ నుంచి, కనకారావు నుంచి, సారీ పెడ నుంచి కనకారావు, ఆ తర్వాత సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, ఆ తర్వాత కరుణ విజయవాడ నుంచి, అయ్యప్ప హోమ్స్ అమీనపూర్ హైదరాబాద్, ఎడ్లపల్లి శ్రీనివాసరావు నీరజ, నిజామాబాద్ జల్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్, నార్కట్పల్లి నిమ్మోని గ్రామం నుండి పున్న వెంకటేశం అండ్ హేమలత, వేటపాల రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, ఆ తర్వాత అనంతపురం నుంచి అనురాధ, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, బి ఖాన్ గుంటూరు నుంచి, పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రమ కంకిపాడు నుంచి, గణేష్ రాజు శ్రీవాస్తవ కొనపూర్ నుంచి, ఆ తర్వాత షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు. పెడన జోగనంద్రకాల నుంచి అప్పలరాజు. యా ఫ్రెండ్స్, మరి మీకోసం వచ్చేస్తుంది ఇంకొక సూపర్ సాంగ్. ఆ పాట వినండి, సినిమా పేరు చెప్పినా పర్లేదు, నో ప్రాబ్లం. కానీ ఈ చిత్రం సంగీత దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ పేరు కనుక తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.
1: బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసు మనసాలో మీ రేడియో ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్లు పంపించేసిన వారు కానూరు నుంచి తాతారావు, ఆ తర్వాత ఫణి సత్యశ్రీ తెనాల నుంచి, విశ్వజ్ఞ విజయవాడ నుంచి, ఎడ్లపల్లి శ్రీనివాసరావు నీరజ అమీన్పూర్ హైదరాబాద్ నుంచి, రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, ఆశా శ్రీనివాస్ బెంగళూరు, నమోని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, ఆ నెక్స్ట్ వచ్చేసి పాలెంపోలయ ఆలగడ్డ నంద్యాల జిల్లా, గోపాలకృష్ణ యనమల కుదురు విజయవాడ, తర్వాత తాసుఫ్ గుంటూరు నుంచి, సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ, అనంతపురం నుంచి అనురాధ, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, గణేష్ రాజు శ్రీవాస్తవ్ కోనాపూర్ నుంచి, షరీఫ్ గన్నవరం భద్రాచలం ఏరియా నుంచి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారండి. కనకరావు పెడల్ నుంచి. ఓకే, ఇంకొకటి ఎవరో పంపించేశారు. ఓకే, ఆల్రెడీ కానూరు నుంచి తాతారావు మీ పేరు చదివేశాను. ఓకే ఫ్రెండ్స్, మరి మీకోసం వచ్చేసింది ఇంకొక సూపర్ సాంగ్. మరి ఈ పాట పాడిన సింగర్స్, ఈ పాట పాడిన గాయని గాయకులు ఎవరో తెలిస్తే నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.
1: గార్లు బూర్లు చక్రాలు చెక్కలు బఠానీలు బొబ్బట్లు మామిడి తండ్ర శనగుళ్ళు చెగొడ్డీలు చిరుకు రసం తాటి గుజు అల్లం కాఫీ పకోడీలు చీకులు సున్నుండులు పీచ్ మిఠాయి కట్మిర్చి మసాల్వడ ఉగ్గాని తరవాణి పొల్లైసు గోళిసుడ ఊరగాయ ఉప్పు చేప పనస్తునలు ఉలవచారు పూతరేకు మడత గాజా కొబ్బరుండ ఎగ్ బోండా బేల్పూరి పానీపూరి కిర్ని పండు పిడత పప్పు హాఫ్ బాయిల్ అల్లం మురప హల్లీము కారపూస మీటపాను నాటు పొగాకు.

అన్న, బదిన, అత్తగారు, మామగారు, బావగారు, సొంత పిన్ని, సవితి పిన్ని, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, చిన్న అన్న, పెదనాన్న, తాత, ముత్తాత, పుత్రి, దత్తపుత్రి, మనవడు, షడ్డకుడు, ఇల్లాలు, వెలయాలు, మంచిమగుడు, చెడ్డమగుడు, మరదలో, మనవరాలు, వియ్యపురాలు, వియ్యంకుడు, జేజవ్వ, అవ్వ, ముత్తవ్వ, అక్కబిడ్డ, అత్తబిడ్డ, ప్రేయసి, ప్రియుడు, కీపు, టైంపాసు, మేనమామ, పార్ట్నరు, ఆయన వాళ్ళు, సొంతోళ్ళు, జ్ఞాతి, దాయాది, ఆడబిడ్డ, మేనకోళ్ళు, తోటికోడలు, ఏడుతరాళ్ళోళ్ళు, పెద్దపిళ్ళం, చిన్నపిళ్ళం, సవతి, ఇంటోళ్ళు, సాటోళ్ళు, రక్తబంధం, ఇల్లరికం, జాతోళ్ళు, వేలిచినోళ్ళు, బీరకాయ పీచులు.

శోకం, ఏడుపు, వేలం వెరి, ప్రేమ పిచ్చి, గుబులు, ఎగ్జామ్ ఫెయిల్, చిర్రు, విసుగు, వేదన, కోపం, దిగులు, నష్టం, తొందరపాటు, ప్రతీకారం, పాపం, పుల్లెట్టడం, అసూయ, గేలి, డాంబికం, నీచిబుద్ధి, తలతెక్క, పాచిక, విద్రోహం, నాలితనం, అల్పబుద్ధి, ఎనగొయ్యి, నయవంచన, కళ్ళ, కపటం, దగులుబాజీ, మొరటుతనం, మూర్ఖత్వం, డీలా, బిల్డప్, వికారం, దిష్టికన్ను, లేఖితనం, చిన్నతనం, కొర్రుపెట్టుడు, ఉత్తచి, అబద్ధం, దోకగిరి, డింకి, సొల్లుమాట, నస్స, కాక, జర్కివ్వడం, దొంగతనం, దగాతనం, మొండి, గుణం.

కుప్పన్న గురవన్న మారన్న ముత్తన్న కృష్ణన్న బాలన్న బసవన్న చెంగన్న వీరన్న జమలన్న బోడ్లింగన్న భద్రాద్రన్న నరసింగన్న నౌకన్న సోమన్న చిన్నన్న పెద్దన్న అచ్చన్న అప్పన్న ఐలన్న ముత్యాలన్న పిచ్చిపుల్లన్న వేలన్న కన్నన్న పోచన్న శివన్న సీనన్న నారన్న ఇంద్రన్న చంద్రన్న ఇస్త్రాకన్న ముత్యాలన్న కుమరన్న ఊబులన్న రామన్న రంగన్న అక్కన్న అంజన్న ఎల్లన్న బంగారన్న.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసాయిలో మీ రెడీ ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించేస్తారో ఒక్కసారి చదివేస్తాను. ఓకే, కనకారావుపేట నుంచి నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, రియాన్స్ అండ్ రుత్విక. నెక్స్ట్ వచ్చేసి పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, నెమ్మోని గ్రామం నుండి పున్న వెంకటేశం అండ్ హేమలత, పాలెంపోలయ ఆలగడ్డ, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, కానూరు నుంచి తాతారావు, షరీఫ్ గన్నవరం భద్రాచలం, అనంతపురం నుంచి అనురాధ, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, తర్వాత గోపాలకృష్ణ యనమల కూతురు విజయవాడ నుంచి, ఎడ్లపల్లి శ్రీనివాసరావు, నీరజ అమీనపూర్ హైదరాబాద్ నుంచి, తర్వాత దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్ రావాలి మహబూబ్ నగర్ నుంచి, ఆ తర్వాత గణేష్ రాజు శ్రీవాస్త కోనపూర్ నుంచి. వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు. యా ఫ్రెండ్స్, మరి మీకోసం ఇంకొక సూపర్ సాంగ్ నేను ప్లే చేస్తాను. అది ఏంటంటే ఈ మూవీ, ఓకే, నేను డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తాను మిమ్మల్ని. థండేల్ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వినిపిస్తాను. థండేల్ అంటే ఏంటి దాని అర్థం తెలిస్తే, థండేల్ అంటే హీరో అని చెప్పొద్దు, థండేల్ అంటే మీనింగ్ ఏంటి, అసలు థండేల్ అని ఎవరిని అంటారు, అది తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.

ఆ తర్వాత విజయవాడ నుంచి కరుణ, విశ్వజ్ఞ విజయవాడ నుంచి, నిజామాబాద్ జలమండ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుంచి, ఆ తర్వాత ఫణి సత్యశ్రీ తెనాల నుంచి, ఏంజిల్ మైల్వరం నుంచి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎడ్లపల్లి శ్రీనివాసరావు, నీరజ అమీనాపూర్ హైదరాబాద్ నుంచి, పెడన్ జోగానందరావు కాలనీ నుంచి, అప్పలరాజు, దస్తగిరి సంధ్యా పృథుడు కడప జిల్లా నుంచి, రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, ఆ తర్వాత గోపాలకృష్ణ యనమల కూతురు విజయవాడ నుంచి, ఆశ కాపుగొంపల్లి గ్రామం ఎటపాక మండలం నుంచి, ఆ తర్వాత నర్కట్పల్లి మండలం నమోని నుండి పున్న వెంకటేశం అండ్ హేమలత. నెక్స్ట్ వచ్చేసి చైతన్య, ఓకే, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, అనంతపురం నుంచి అనురాధ, కానూరు నుంచి తాతారావు, పెడన రోషిణి గుంటూరు నుంచి, తర్వాత లలిత మురళి భాను కామకూరు తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారండి. యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం కూడా 7:50 అయిపోయింది. మరి ఇంకొక ప్రశ్న అడిగి తీసుకోవడానికి టైం ఉంటే కనుక నేను తీసుకుంటాను, లేదంటే బ్యూటిఫుల్ ట్రాక్స్ మీకోసం నేను ప్లే చేసేస్తాను.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్టంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామిక వేడను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని చేతివృత్తి కళాకారుల నైపుణ్యాలకు ప్రపంచ మార్కెట్లో మరింత ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్టంలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేసి ఆ మేరకు విద్యుత్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్కు అనుసంధానించేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3లో భాగంగా సుమారు 22,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్టంలో కురిసిన వర్షాలు ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ సమస్యలపై మంత్రి అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా నీట్తో సహా తమ పర్యవేక్షణలో నిర్వహించే పరీక్షలన్నీ సమగ్రతతో పారదర్శకతతో నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. వచ్చే నెల 21వ తేదీన జరిగే నీట్ పునః పరీక్షలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా మొత్తం ప్రక్రియను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారు. దాదాపు 23 లక్షల మంది హాజరు కానున్న ఈ పరీక్షకు సంబంధించి ప్రతి విషయాన్ని ఆయన తెలుసుకుంటున్నారని అధికార వర్గాలు తెలిపాయి. రాష్టంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించే దిశగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశానికి అన్ని ప్రక్రియలు పూర్తి చేసి 2026 ఏడాది చివరికల్లా ఈ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. రాష్టంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో కూడిన విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 2 రోజులు నెలకొంటాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఆదివారం నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందన్నారు. రాష్టంలో గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాష్ట ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్షిప్ P4 కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకున్న మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఎల్లుండి ప్రసారమవుతుంది. ఐపీఎల్ 2026 క్రికెట్ పోటీలలో భాగంగా పంజాబ్లోని ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో

రాజస్థాన్ రాయల్స్ మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల నష్టానికి 4 ఓవర్లలో 45 పరుగులు చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఇస్ దాటి 8 o'clock, దాటి 4 మినిట్స్ అయిపోయింది. ఫ్రెండ్స్, మరి ఈ టైం వచ్చేసాం మనందరం డ్యూయట్ డ్యూయట్ ఫిల్మీ డ్యూయట్స్ ఎంజాయ్ చేయడానికి. నేనైతే మీరు మెచ్చే డ్యూయట్స్ రెడీగా ఉన్నాను ఆస్వాదించడానికి. మీరు రెడీనే కదా, మరి స్టార్ట్ చేసేద్దాం ఒక బ్యూటిఫుల్ సాంగ్తో. కంచె చిత్రానికి అభి శ్రేయ ఘోషాల్ పాడిన పాట, సిరివెన్నెల సాహిత్యం, సంగీతం చిత్రరంజన్ భట్.

0: ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతీయ కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రానికి కార్తీక్ చిన్మయ శ్రీపాద పాడిన పాట, సాహితీ సాహిత్యానికి గోపీసుందర్ సంగీతం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది వర్షాకాలంలో దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. ఐపీఎల్లో భాగంగా చండీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 2 క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. మయన్మార్ అధ్యకుడు మిన్ ఆంగ్ లైన్ రేపటి నుంచి జూన్ 3వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మిన్ ఆంగ్ చర్చిస్తారని తెలిపారు. భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపై ఇటీవల జరిగిన వర్కింగ్ మెకానిజం సమావేశంపై జైస్వాల్ మాట్లాడుతూ చర్చలు నిర్మాణాత్మకంగా భవిష్యత్ దృష్టితో సాగాయని అన్నారు. సరిహద్దుల నిర్ధారణ, నిర్వహణ, యంత్రాంగ నిర్మాణం, సరిహద్దు సహకారానికి సంబంధించిన అంశాలపై ఇరుపక్షాలు చర్చించాయని ఆయన తెలిపారు. సరిహద్దు నదులపై తదుపరి నిపుణుల స్థాయి యంత్రాంగ సమావేశాన్ని కూడా త్వరితగతిన నిర్వహించేందుకు భారత్ సిద్దంగా ఉందని రణధీర్ జైస్వాల్ తెలియజేస్తూ,
1: The President of Myanmar is visiting India on an official visit. He'll be meeting our Prime Minister where both leaders will discuss as to how the two countries can together strengthen their economic ties as well. All issues that form part of the gamut of relations between Myanmar and India will come up for discussion, and our idea would be as to how we take our ties, civilizational ties, friendly ties with Myanmar forward.
0: రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వాటిని వెలువరించాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో ఆలస్యం అనేది వ్యాజ్యదారులకు పోడ్చలేని నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులలో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చేలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఉత్తర్వులను అదే రోజు వెలువరించాలని, ఒకవేళ వాటిని రిజర్వ్ చేస్తే మరుసటి రోజు వెలువరించి అప్లోడ్ చేయాలని తెలిపింది. బెయిల్ లేదా శిక్ష నిలుపుదల ఉత్తర్వును వెలువరించిన వెంటనే జైలు అధికారులకు తెలియచేయాలని, విచారణలో ఉన్న దోషిని వీలైతే అదే రోజు లేదా మరుసటి రోజు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు అంశాలపై హైకోర్టులకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం రుతుపవనాల రాక వర్షపాతానికి సంబంధించిన వివరాలను ఈరోజు న్యూఢిల్లీలో IMD డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్

0: మహాపాత్ర పాత్రికేయులకు వివరిస్తూ, ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా మధ్య దక్షిణ ద్వీపకల్ప వాయవ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని ఆయన తెలిపారు. జూన్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. జూన్ నెలలో ఉత్తర్ప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని అనేక ప్రాంతాలలో సాధారణం కంటే అధిక వడగాలుల పరిస్థితులు ఏర్పడతాయని ఆయన వివరిస్తూ,
1: फास्ट जून से 30 सितंबर बीच में जो टोटल रेनफॉल होता है कंट्री एज ए होल वो सामान्य से नीचे रहने का संभावना है. और देश की विभिन्न प्रांत की बात करें तो साउथ इंडिया का कुछ हिस्से जैसे कि ईस्टर्न पार्ट्स और सम पार्ट्स ऑफ नॉर्थ ईस्टर्न स्टेट्स, सम पार्ट्स ऑफ नॉर्थ ईस्ट इंडिया जैसे कि जम्मू कश्मीर, लद्दाख एंड एडजेसेंट एरियाज, वहां नॉर्मल से एबव नॉर्मल रेनफॉल हो सकता है. ईस्टर्न पार्ट ऑफ साउथ इंडिया, सम पार्ट्स ऑफ नॉर्थ ईस्टर्न इंडिया, नॉर्थ ईस्टर्न स्टेट्स और वेस्ट सेंट्रल इंडिया के कुछ हिस्सा में वहां नॉर्मल
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, తిరిగి రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్టాల్లోని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది. జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు తగినంత ఉన్నాయని, అన్ని రిఫైనరీలు గరిష్ట స్థాయిలో పనిచేస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖ సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ, ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు సుమారు 92,000 మెట్రిక్ టన్నులతో అత్యధిక స్థాయిలో ఉందని తెలిపారు. ఏ ఎల్పీజీ పంపిణీ కేంద్రంలోనూ నిల్వల కొరత నమోదు కాలేదని ఆమె పేర్కొంటూ,
2: सरकार सभी घरों तक एलपीजी सिलेंडर्स की उपलब्धता और डिलीवरी सुनिश्चित कराने के लिए हर संभव प्रयास कर रही है. इसके साथ सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है. इसलिए अफवाहों पर ध्यान न दें और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज प्रोक्योरमेंट चैनल से ही डीजल की खरीद करें.
0: ఈ సమావేశంలో ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ, నావికుల సంక్షేమం, నిరంతరాయ సముద్ర కార్యకలాపాలను నిర్దారించడానికి తమ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత మిషన్లు, సముద్ర రంగ భాగస్వాములతో సమన్వయం కొనసాగిస్తోందని తెలిపారు. నిపోస్ కెరోజ్ అనే ముడి చమురు ట్యాంకర్ వాణిజ్య నౌక హార్మోజ్ జలసంధిని సురక్షితంగా దాటిందని, అది జూన్ 3వ తేదీన విశాఖపట్నం చేరుకుంటుందని ఆయన తెలియజేశారు. ఈ నౌక సుమారు 270,000 మెట్రిక్ టన్నుల ముడి చమురును తీసుకువెళ్తోందని ఆయన తెలియజేశారు. పరీక్షల మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని, అర్హులైన విద్యార్థులకు రక్షణ కల్పిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హామీ ఇచ్చారు. ఈరోజు డీడీ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రశ్నపత్రాల లీకేజ్ ఘటన అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా పునః పరీక్షల ప్రక్రియను సరైన క్రమ పద్దతిలో నిర్వహిస్తామని తెలిపారు. దీనిని సజావుగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికారులు పరీక్ష రద్దు చేశారని, నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ పరీక్షల వ్యవస్థలో నిష్పక్షపాతాన్ని కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పరీక్షా ప్రక్రియపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఐపీఎల్లో భాగంగా న్యూ చండీగఢ్లోని ముల్లాన్పూర్ వేదికగా క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించి 9 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 100 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1092.05 పాయింట్ల నష్టంతో 74,775 వద్ద, నిఫ్టీ 359.40 నష్టంతో 23,547 వద్ద నిలిచాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 95.05గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 91.40 డాలర్ల వద్ద కొనసాగుతూ ఉండగా బంగారం ఔన్స్ $4,530 వద్ద ట్రేడ్ అవుతోంది. భారత్ 2047 నాటికి అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మారేందుకు క్షేత్రస్థాయిలో వ్యక్తులను శక్తివంతం చేయడం ఎంతో అవసరమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ అన్నారు. ఈ రోజు గౌహతిలోని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సేవాసే సమృద్ది పేరుతో పంచాయతీల ద్వారా మెరుగైన సేవలు అందించడంపై ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ రాష్టానికి దేశానికి సాధికారత కల్పించాలంటే గ్రామస్థాయిలో పౌరులకు సాధికారత కల్పించడం అవసరమని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది వర్షాకాలంలో దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. ఐపీఎల్లో భాగంగా చండీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 2 క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు డ్యూట్ ఫిల్మ్ డ్యూట్స్ లో మీరేటి ఫ్రెండ్ జానితో.
4: తర్వాత పైసా వసూల్ చిత్రానికి అనూప్ రుబెన్స్, జితిన్, శ్రీ కావ్యచందన పాడిన పాట, భాస్కర్ పట్ల సాహిత్యానికి సంగీతం అనూప్ రుబెన్స్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళ్ళల్లో జిగేలు నింపడానికి జిగేలు రాని వచ్చేసింది. ఆడిపాడి అల్లరి చేస్తా అంతే, మీరందరూ రెడీ ఉండండి. అమ్మ జిగలు రాని వచ్చాము. నువ్వు
4: ఎంతమంది జిగేలు రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
5: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనమని తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
4: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేలు రాజా ఏంది, గుడ్లు అప్పగించి చూస్తున్నావు అంకె.
5: నువ్వేదో ఎత్తామని జిగలు రానే.
4: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
5: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
4: అందరి దగ్గరికి నేనే వస్తా. అందరు అడిగింది ఇచ్చే పోతా.
5: అది

ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రానికి సాగర్ ప్రియ హిమేష్ పాడిన పాట, శ్రీమణి సాహిత్యం, దిలీప్ భండారి సంగీతం.

0: పండుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: డార్లింగ్ చిత్రానికి సూరజ్ ప్రశాంత్ని పాడిన పాట, సాహిత్యం అనంత శ్రీరామ్.

0: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్లీ 9:00 అయిపోయింది. ఇంతటితో ఈనాటి డ్యూయట్ డ్యూయట్ ఫిల్మ్ డ్యూయట్ సెన్గప్ చెప్పేసేద్దాం. మరి మనందరం ఎంటరే పదో మధుర స్వరాలు ఎంజాయ్ చేయడానికి నేనైతే మీరు మెచ్చే మధుర స్వరాలతో రెడీగా ఉన్నాను. ఆస్వాదించడానికి మీరు రెడీనే కదా, మరి స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో. జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక దశలో తమ ఆలోచనలకు ఆశయాలకు రెక్కలు తొడిగి ఆకాశంలోకి ఎగరాలనిపిస్తుంది. ప్రతిభకు పరిమితి లేదు, ఆశయానికి అంతం లేదు. తమలోని కళను ప్రపంచానికి చాటి చెప్పాలని పరితపించే ప్రతి కళకు రెక్కలు తొలిగే క్షణం ఒకటి వస్తుంది. సరిగ్గా అలాంటి అద్భుతమైన భావోద్వేగానికి స్వచ్ఛమైన సంగీతాన్ని మనసును హత్తుకునేలా అందించిన శరవేణుల ఇంకా దానికి ఇళయరాజా సంగీతం తోడైతే ఇదిగో ఇలానే ఉంటుంది.

కొన్ని సందర్భాల్లో కవి వర్ణన చాలా అద్భుతంగా అమోఘం ఉంటుంది కదా. తెల్లవారుజామున వికసించే తామర పువ్వుపై పడే మొదటి సూర్యకిరణాన్ని ప్రేమికుల మనసులో ఉదయించే భావాలతో పోల్చారు. పగటి వెలుగును రాత్రి చీకటిని కలిపే సంధ్యారాగంగా వీరిద్దరి కలయికను వర్ణించారు. ఇప్పుడు నేను వినిపించే ఈ పాట లలిత రాగం ఆధారంగా కంపోజ్ చేశారంట. ఎస్పి బాలు, ఎస్ జానకి గాత్రం, సిరివెన్నెల గారి కలవును కలబోత ఈ పాట ఎంత అమోఘంగా ఉంటుందో మీరే వినండి.

సంగీతం అనేది దైవికమైంది, ఆ దేవుడిచ్చిన వరం. ఒక గాయకుడు తన గాత్రంతో మంత్రముగ్ధులను చేసినప్పుడు ఆ రాగం కేవలం గొంతులోంచి కాకుండా మనసులోంచి వస్తుంది. అలాంటి దివ్యమైన అనుభూతిని పెంచిన అద్భుతమైన పాట ఇది. ప్రకృతి ఒడిలో ఉదయాన్ని వినసుంపైన భూపాల రాగం వింటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అంతకంటే మధురంగా ఉండే పాట ఆచార్య ఆత్రేయ కలం నుండి జాలువారింది. ఆయన పదాలతో ఎస్పి బాలుగారి స్వరం అక్షర మనస్సును హత్తుకునేలా చేసింది. మరి ఆ పాట ఏంటో మీకోసం.

వికట కవిని నేను. వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి. ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

తలపుల వేగాన వచ్చాయి కాంకలమ్మ.

ప్రకృతిలో వినిపించే శబ్దాలన్నీ ఒక ఎత్తైతే మనిషి సృష్టించిన వాయిద్యాల శబ్దాలు మరో ఎత్తు. అందులోనూ వీణ అందించే గానం, పలికించే రాగం ఏకమైతే ఆ మధురమును మాటల్లో వర్ణించలేం. అలాంటి అద్భుతమైన కావ్యాన్ని, శృంగార భావాలను తన కలం ద్వారా మనకు అందించే అమర రచయిత సాహితీ బ్రహ్మ వేటూరి తనువు తహతహలాడేలా చెలి ఊగే ఊయలలో మనల్ని పరవశింపచేస్తుంది ఈ పాట. నిజంగానే వేణువుల రాగమాలిక మన కళ్ళ ముందు కదిలాడినట్లు ఉంటుంది.

ఈ పాట వింటుంటే సంగీతం యొక్క గొప్పతనం, మనసుకు హత్తుకునే సాహిత్యం అన్నీ కలగలిపి ఒక దివ్యానుభూతిని కలిగిస్తుంది. తెలుగు సంగీతంలో ఎన్నో మధురమైన గీతాలు వచ్చాయి, కానీ కర్ణాటకంలోని వర్ణం అందాన్ని మన తెలుగు సినిమా పాటకు అద్ది ఒక అద్భుతమైన శాస్త్రీయ రాగాన్ని మనకు అందించారు. పాటలోని భావాన్ని, శాస్త్రీయతను ఏమాత్రం తగ్గకుండా అంతే హుందాగా మనసును తాకేలా పాడే మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ పాట మీకోసం.

మనసులోని మమతలన్నీ మూసిపోయి కన్నీటి వేళ మిగిలే బాధను మధురమైన గానంతో, అద్భుతమైన సాహిత్యంతో పలికించిన ఒక అపురూపమైన గీతం. కాలం గడిచిన చెరిగిపోని ప్రేమ మరియు విరహవేదన యొక్క భావోద్వేగాల్ని మనల్ని మరోలోకానికి తీసుకెళ్తుంది. ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకే కాలం మారినా, పరిస్థితులు తారుమారైనా, మనసు పడిన మమకారం ఎప్పటికీ అలాగే ఉంటుంది అని నిరూపించే అద్భుతమైన అక్షరమాల దాశరథి కలం నుండి జాలువారింది. దాన్ని అంతే అమృతంలో తన గాత్రంతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వరుసపడితే ఎలా ఉంటుంది? ఇదిగో వింటే ఈ పాటలా ఉంటుంది.

ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారం అవుతుంది. ప్రకటన విన్నారు. స్నేహానికి భాష లేదు, సరిహద్దులు లేవు, కులమతాలు అంతకన్నా లేవు. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన బంధం స్నేహం. ప్రాణ స్నేహితుల మధ్య ఉండే ఆత్మీయతను, వాళ్ల భావాలను అద్భుతంగా తెలిపే అద్భుతమైన పాట. ఆచార్య ఆత్రేయ కళ నుండి జాలువారితే ఎంఎస్ విశ్వనాథం గారి మధురమైన సంగీతంతో గానగంధర్వుడు ఎస్పి బాలు, పి సుశీల గళం నుండి ప్రాణం పోసుకున్న ఎవర్గ్రీన్ మెలడీ.

సంగీత సాగరంలో అలల్లాంటి స్వరాలు, మనసును తాకే మధురమైన జ్ఞాపకాలు వెరసి ఒక అద్భుతమైన అనుభూతి. మనసులోని మధురమైన భావాలను చిన్ననాటి చిలిపి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది అనటానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. సంగీతానికి వయసు లేదు, కాలంతో పాటు తరాలు మారినా ఎప్పటికీ పాతపడిన మధురమైన జ్ఞాపకం అది. అవును, అక్షరాల నిజం. మనసులోంచి భావాలను చిలిపి అలజడలను కళ్ళకు కట్టినట్టు తెలిపే మధురమైన పాట సిరివెన్నెల అద్భుతమైన సాహిత్యం.

మనసులోని భావాలను, మధురమైన ప్రేమను మాటల్లో కాకుండా పూల సుగంధాలతో పలికించిన ఒక అద్భుతమైన గీతం. రెండు మనసులు ఒకటైనప్పుడు పూలన్నీ ఒకటై ఆ ఇద్దరి మనసులను ఎలా మురిపిస్తాయో, అలాంటి పూల పరిమళాలు మనసును తాకినప్పుడు ప్రతి గుండెలోనూ ప్రేమ పాటలు మ్రోగటం సహజం. అలాంటి ఒక మధురమైన ప్రేమ గీతాన్ని సంగీత మాంత్రికుడు ఇళయరాజా స్వరాలు, ఎస్పి బాలు జానకి గారి స్వరం నుండి.

ఒకనాటి మధుర జ్ఞాపకం మనసును తాకితే పాత మధుర జ్ఞాపకాలను ఆ వయసులోనే చిరిపేయాలని మర్చిపోలేం. వయసు పిలిచింది, వయ్యారాలు ఒలికింది. ఆ కళలోని చూపులు గులాబీ ముళ్ళలా గుచ్చుకుంటుంటే కుర్రకారు గుండెలో అల్లకల్లోలం రాకుండా ఉంటుందా?

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం గ్రాడ్యుయేట్ నెట్వర్క్ అయిపోయింది. ఇంతటితో ఈనాటి మధుర స్వరాలు సైనింగ్ అప్ చెప్పేసేద్దాం. మరి మనందరం ఎంటర్ పోదాం వినిపించిన రాగాలే వినేసేయటానికి. ముందుగా గూఢాచారి 116 చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: గుడి గంటలు చిత్రానికి ఘంటసాల పండే పాట, సాహిత్యం అని శెట్టి.

0: గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: హాయ్ స్టూడెంట్స్,
2: గుడ్ మార్నింగ్.
1: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
1: చెప్పండి.
3: ఎస్ఆర్ రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 మార్నింగ్ 7-8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
4: గులేబా కవాళీ కథ చిత్రానికి ఘంటసాల యజదానికి పాడిన పాట, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

హంతకులు వస్తున్నారు జాగ్రత్త చిత్రానికి ఘంటసాల పిసుసుల పడిన పాట సాహిత్యం సి నారాయణ రెడ్డి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: ఇద్దరు మిత్రులు చిత్రానికి ఘంటసాల పిసుసుల పని పాట, ఆరుద్ర సాహిత్యానికి సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణాతీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఇల్లరికం చిత్రానికి ఘంటసాల పీసు శిలబడిన పాట, సాహిత్యం కోసరాజు.

0: తప్పు తప్పు, బలి చక్రవర్తి. భూతానికి నిపుణులు ఎవడు?
1: ధర్మజుడు.
0: తప్పు తప్పు, శకుని. అన్నదమ్ముల పోరాటంలో తందు దూచుకుని కూల్చిందెవడు?
1: భీముడు.
0: తప్పు తప్పు, రాముడు.

ఇంటి దొంగలు చిత్రానికి ఘంటసాల పాడిన పాట, కొసరా సాహిత్యానికి సంగీతం ఎస్పి కోదండపాణి.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం 11 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు, అనంతరం ఇంగ్లీష్లో వార్తలు ఢిల్లీ నుంచి రిలీవ్ అంటారు. ఈ పాటతో ఈనాటి వినిపించిన ట్రాక్ గారికి సైనింగ్ ఆఫ్ చెప్పేసేద్దాం.

హలో, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ ఆనంద్ స్టూడియో. నౌ దట్ ఇట్స్ 18 మినిట్స్ విత్ 38, 39, 40. హలో మైక్ 1, 3, 4.